శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం బృందగానం వింటారు, మువ్వన్నెల మనకేతనం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు వి బండారు, వాణి జయరాం, పి సుశీల గారు ఆలపించిన క్రీస్తు దేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో దేవుని మౌనం నిరాకరణ కాదు ఈ అంశం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: దేవుడి మౌనం నిరాకరణ కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడికి మనం ఎన్ని విన్నపాలు చేసినా ఆయన నుండి ఏ సమాధానము రాదు. దాన్ని నిరాకరణ అని ఏ వ్యక్తి కూడా అనుకోకూడదని బైబిల్ చెబుతోంది. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి తాను ఎన్నో విన్నపాలు చేసింది. మత్తయి సువార్త 15:23 మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె యొక్క అనారోగ్యాన్ని గురించి ఒక స్త్రీ ఎంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆయన కనికరాన్ని వేడుకున్నట్టుగా చూస్తాం. తన కుమార్తెను బాగు చేయమన్నట్టుగా చూస్తాం. అయితే యేసు ప్రభు ఆమెతో ఒక మాట కూడా చెప్పలేదు. అయితే ఆ స్త్రీ ఆయన తనను నిరాదరించాడు, నిరాకరించాడని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి ఆశలు పూర్తిగా అడుగంటిపోయి మనస్సు వికలమైపోయేంత పరిస్థితి దాపురించిన పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ యేసు ప్రభు కనికరం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. అందుకనే యేసు ప్రభు ఆమెకు తన కృపను అనుగ్రహించాడు. ఆమె కుమార్తెను బాగు చేసినటువంటి ఉదంతం మనకు మత్తయి సువార్త 15:23 నుండి కొన్ని వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగానో నొచ్చుకుంటుంది. ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మనం మంచి కోసమేని మనం గ్రహించాలి. దేవుడు వెంట వెంటనే మన ప్రశ్నలకు జవాబు చెప్పాలని, మరి వెంట వెంటనే మన సమస్యలను పరిష్కరించాలని అనుకుంటాం. ఏ సమయంలో తాను కలుగ చేసుకోవాలో దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. మనం అనుకుంటాం ఈ సమయంలో కాకపోతే ప్రభువా ఇంకెప్పుడు నా జీవితంలో నువ్వు కలుగ చేసుకుంటావు, ఇంత శ్రమ నా ముందుకుంది కదా, ఇప్పుడు నీవు కలుగ చేసుకోవా ప్రభువా అని మనం అనుకుంటాం. కానీ భవిష్య జ్ఞాని మరి దూరదర్శి అయినటువంటి దేవునికి మన జీవితంలో ఎప్పుడు చేయి వేయాలో, ఎప్పుడు కలుగు చేసుకోవాలో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. యేసు ప్రభు యొక్క నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు అంటూ మరి కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి స్తుతించడం తాను మానుకోనని, ఎలాంటి పరిస్థితిలోనున్నా కూడా దేవునిపై ఆధారపడతానని చెప్తాడు. ఒక పాతకాలపు కథ ఉంది. ఒక ఆవిడకు కల వచ్చిందట. ఆ కళలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ల చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో, కృపతో, మరి చిరునవ్వుతో ఆయన కనిపిస్తూ ఉండగా, మృదువుగా కనిపిస్తూ ఆయన ఆమెతో మాట్లాడేట. రెండవ స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన ఆమె నుదుటి మీద చేయి వేసి ప్రశంసాపూర్వకంగా ఆమెను ఒకసారి చూశాడు. మూడవ స్త్రీ వైపు ఆయన చూడకుండా కూడా ఆగకుండా కూడా వెళ్ళిపోయాడట. ఆ కళలో ఆ కలగంటున్నటువంటి ఆ స్త్రీ అనుకున్నదట, దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు, రెండో ఆవిడను కూడా మెచ్చుకున్నాడు, కానీ మొదటి ఆమె పట్ల చూపిన ప్రేమను చూపించలేదు. ఇక మూడవ స్త్రీని ఆయన ఎంతో బాధ పెట్టి ఉంటుంది ఆమె. అందుకే ఆమెతో మాట్లాడడం లేదు సరికదా, కనీసం ఆమె వంక కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయాడని. ఏం చేసిందో ఆమె అని ఆమె బాధపడుతూ వచ్చిందట. ఆ ముగ్గురి మధ్య అంతరాలు ఎందుకు చూపించాడు ప్రభు, దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ప్రభువే వచ్చి ఆమెతో ఇలా అన్నట్ట, నన్నెంత తప్పుగా అంచనా వేశావు తల్లి, మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా అపేక్ష ఆమెకు అవసరం. దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి, లేకపోతే ఆమె దారి తప్పి పడిపోతుంది. రెండో ఆమె విశ్వాసం కాస్త గట్టిది, ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాంటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది. నేను నిర్లక్ష్యం చేసినట్టు పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసము, ప్రేమ అతి శ్రేష్టమైనవి. నేను ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం కఠినమైన పద్ధతుల్ని ఉపయోగించి శిక్షణనిస్తున్నాననే సంగతి తెలుసుకో అన్నాడట. ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మనసంతటితో నా మీద విశ్వాసం ఉంచింది. చూపుల్లోనే కానీ మాటల్లోనే కానీ చేష్టల్లోనే కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరలేదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావసిద్ధంగా ఆమెలోని అనువనువు ఆమె మనస్సు జ్ఞానం వ్యతిరేకించినా నా మీద నిరీక్షణను మాత్రం ఆమె వదులుకోదు. ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కోసం సిద్ధపరుస్తున్నానని, నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని కూడా ఆమెకు తెలుసు. నా ప్రేమలో నేను మౌనంగా ఎందుకు ఉంటానంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది, మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధ నొందిన వాళ్లైన మీకు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా కాంక్ష అన్నాడట. కనుక దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనం వహిస్తే మరి ఎందుకు ఆయన మౌనం వహించాడో మనం అర్థం చేసుకోగలగాలి. ఈ ముగ్గురు స్త్రీలలో ఎవరినైతే ఆయన నిర్లక్ష్యం చేశాడనుకున్నామో ఆ స్త్రీ యొక్క విశ్వాసం గట్టిది, గొప్పది, అందువల్లనే నేను ఆమె జోలికి వెళ్ళలేదు అని ఆమెనే ప్రశంసించినట్టుగా మనం చూస్తాం. అట్టి విశ్వాసం మనం కలిగి ఉందామా? దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.
0: మీరింతవరకు దేవుని మౌనం నిరాకరణ కాదు ఈ అంశం గురించి డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లో ఇవాళ్టి కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు వింటారు.

కంది పంట సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంది పంటకు సంబంధించి సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైనది ఆకు చుట్టు పురుగు. కంది పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు గాను 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా కాయతొలుచు పురుగు. ఈ పురుగు పూత పిందె దశలో కాయలకు రంధ్రాలు వేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. సమగ్ర సస్యరక్షణ. కంది అంతర పంటగా శనగ ఉన్నప్పుడు సస్యరక్షణ విషయం వచ్చినట్లయితే వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలో బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సార్లు, రబీలో 3 సార్లు పెసర, మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విషక్షణారహితంగా వాడకూడదు. ఇప్పుడు చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు

తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెసర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే స్పైనోసాడ్ 0.3

లో కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అలాగే ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము, నోవోల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. తరువాత కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీనివల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కాబట్టి పిండ దశలో 5% వేపగింజల కషాయము పిచికారీ చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎండోసల్పాన్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పటి వరకు కంది పంటలో పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సస్యరక్షణలో భాగంగానే తెగుళ్ల గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ICPL 87.119 మరియు ICPL 88.63 అనే కంది రకాలు ఈ తెగులను తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. ఇక రెండవదిగా వెర్రి తెగులు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగుగల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మిల్లీలీటర్లు కెల్థేన్ను కలిపి వారానికి ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 87.119, ICPL 85.063, BSMR 853, BSMR 736 రకాలను సాగు చేసుకోవాలి. ఇక పంట కోత నిల్వ విషయానికి వచ్చినట్లయితే అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. కందులను బూడిద కలిపిగాని, వేప ఆకులు కలిపిగాని నిల్వ చేస్తారు. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెలా 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు ఆడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్తు తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ

0: వసతులు భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా సభాపతి మాట్లాడుతూ, సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డీఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05, మధ్యాహ్నం 12:30, సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 32వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రచన శ్రీ పివివి వరప్రసాద్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:00 వార్తావాహిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 నుంచి సాయంత్రం 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 4:50 సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 రాత్రి 9:00 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగయ్య బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈ వారంలో జరిగిన ముఖ్య విషయాలు తాజా సమాచారం వివరాలు వింటారు. సినిమా పాటలు ఉంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్దిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్టాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులు

0: తో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 32వ భాగం ప్రసారమవుతుంది. సినిమా పాటలు ఉన్న అంశాలుంటాయి. ముందుగా
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: కార్యక్రమంలో ముందుగా జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. నేటిమాట శీర్షికన ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం పరమం ధనం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేనేలేదు. భారతదేశంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. శరీరానికి పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించటమే ముఖ్య ఉద్దేశం. వ్యాధులు మరియు పోషకాహార లోపాన్ని నివారించటంలో పోషకాహారం అనేది కీలక పాత్ర పోషిస్తుందని తెలియచేయటానికే ఈ వారోత్సవాలు దోహదపడతాయి. జాతీయ పోషకాహార వారోత్సవాలను మొట్టమొదటగా 1973 మార్చిలో అమెరికన్ డైటటిక్ అసోసియేషన్ సభ్యులు నెటిజన్లకు పోషకాహార సందేశాన్ని అందించడానికి జరుపుకున్నారు. ఈ ప్రచారానికి మంచి స్పందన లభించింది. 2021 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 116 దేశాలు ఉండగా భారతదేశం 101వ స్థానంలో ఉన్నట్లు సూచించారు. భారతదేశంలో ఊబకాయంతో బాధపడుతున్న జనాభా కూడా అధికంగా ఉందని వారు సూచించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పోషకాలు అధికంగా ఉండేటువంటి ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన స్థిరమైన జీవనశైలి పాటించేలా వారిని ప్రోత్సహించటము అనే ప్రధాన నినాదంతో 1982 భారత కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార వారోత్సవాలను ప్రతిపాదించింది. సమతుల ఆహారము, సరైన పోషకాహారము మరియు ఆరోగ్యకరమైన ఆహార పాలవాట్లు ప్రతి ఒక్కరూ పాటించాలి. పెరుగుదల శక్తి, రోగ నిరోధక శక్తి, ఇంకా అభ్యాసం మరియు మొత్తం శ్రేయస్సు కోసం పోషకాహారం ఎందుకు ముఖ్యమో విద్యార్థులకు, కుటుంబాలకు, పాఠశాలలకు, సమాజానికి అర్థమయ్యే రీతిలో ఆరోగ్య అవగాహనా సదస్సులు ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తాయి. ప్రోటీన్స్, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, పాలు లేదా పెరుగు, విత్తనాలు రోజువారీ భోజనంలా ఉండేలా చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు జీవితంలోని ప్రతి దశను కూడా ప్రభావితం చేస్తాయి. పిల్లలు ఇంకా కౌమార దశలో ఉన్నవారికి ఎదుగుదలకు, జ్ఞాపక శక్తికి సరైన పోషకాహారం అవసరం. పెద్దలకు శక్తి రావటానికి, పనిచేసుకోవటానికి, ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సమతుల ఆహారము, మంచి భోజనము అవసరం. వృద్ధులకు ప్రోటీన్సు, కాల్షియము, విటమిన్ డి ఉన్నటువంటి పోషకాలు ఉండేలా వారి ఆహారంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులు అల్పాహారం

తప్పకుండా తినాలి. తగినంత నీరు తాగాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ ఇంకా చిరుచిళ్ళు ఎక్కువగా తినకుండా చూడాలి. అట్లాగే చక్కెర పానీయాలు కూడా తీసుకోకుండా తెలియచెప్పాలి. ఆయా కాలాల్లో వచ్చే అన్ని రకాల పండ్లు తినిపించాలి. తల్లులు అలవాటు చేయాలి. ఆహారంలో మంచి పోషకాలు ఉండేలా చూసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు కదా.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 32వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

తన మనవణ్ణి పెళ్లి చేసుకోనన్నదనే విషయాన్ని తిప్పి తామే ఆ పిల్లని వద్దు అన్నామని ఆవిడ ప్రచారం చేస్తున్నప్పుడు అరుణకి కోపం రాలేదు, బాధ కూడా కలగలేదు. ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత కలిగింది. పెళ్లింక 2 రోజులుంది. ఆ రోజు అరుణ తండ్రితో 2 మాటలు చెప్పాలనుకుంది. అరుణకి తల్లికి ఈ మధ్య మాటలు పూర్తిగా బంద్ అయినాయి. అన్నం తనే పెట్టుకు తింటోంది, కాఫీ అక్కడ గ్లాసులో ఉంటే వెచ్చచేసుకు తాగుతోంది. నాన్న, రేపటినుంచి ఈ 3 రోజులు రమోలా దగ్గరుంటాను, రామకృష్ణయ్య గారు బదులు చెప్పలేదు. రేపటినుంచి బంధువులు దిగుతారు కదా, వాళ్ల ప్రశ్నలకు నేను బదులు చెప్పలేను. దయచేసి ఈ 3 రోజులు రమోలా దగ్గరుంటాను. నీ ఇష్టం, ప్రశ్నలు నువ్వు తప్పించుకున్నా మాకు తప్పవు అన్నారాయన. నన్ను క్షమించు నాన్న, నాకంటే సుశీల ఇంట్లో సుఖంగా ఉండగలుగుతుంది నాన్న. దానికోసం చీర కొన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి కూతుర్ని చేసిన రోజున ఆ చీర కట్టండి, బీరువాలో ఉంది. ఆ రోజు నేను, అరుణ మాట్లాడలేకపోయింది, కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆయన తన తడి కళ్లను కనపడకుండా తల తిప్పుకున్నాడు. దానికి పట్టు చీరలు లేవని నా లాస్ట్ శాలరీతో మీకు చెప్పకుండా తెచ్చాను నాన్న. ఇంటికి వచ్చేటప్పటికి మీరు అమ్మ లేరు, నేను చెప్తే అమ్మ కోపం వస్తుంది. అసలు అమ్మ నాతో మాట్లాడటం లేదు. ఆ చీర సుశీలకి ఇవ్వండి. రామకృష్ణయ్య గారు ఆపుకోలేకపోయారు. అమ్మ అరుణ అంటూ చేతులు దాచారు. అరుణ తండ్రి గుండెల మీద తలపెట్టుకుని మనసారా ఏడ్చింది, వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న మీరు బాధపడకండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. పెళ్ళయి విడిపోయే కంటే నాన్న ముందు తెగించి చెప్పడం మంచిదనుకున్నాను. భర్త వదిలేశాడు అనే దానికంటే పెళ్ళి కాలేదు అనడం మంచిది కదా అడిగింది అరుణ. కానీ నీ మీద లేనిపోనివి అంటోందమ్మా ఆవిడ. పర్వాలేదు నాన్న, ఈ పుకార్లు 4 రోజులు కొత్తగా చెప్పుకుంటారు, ఈలోగా మరో కొత్తది వస్తే దీన్ని మర్చిపోతారు. నాకేం కష్టంగా లేదు, చాలా హాయిగా ఉంది. నాకు మొదటి నుంచి ఆ ఇల్లు, ఆ మనుషులు ఉక్కిరి బిక్కిరిగా ఉండేవి. అరుణ, నిన్ను ఆ రోజునే అడిగాను. అవును, కానీ ఆ కార్లు, ఆ ఇల్లు వాటిని చూసి కాస్త భ్రమపడ్డాను నాన్న, నన్ను క్షమించండి. పిచ్చిదానివి నువ్వు, నువ్వు బాధపడుతుంటే అమ్మకి నాకు కూడా అందులో వంతుంటుంది. మీ అమ్మ పైకి చెప్పదు, నేను చెప్తున్నాను. నాకు తెలుసు నాన్న, ఇంత పెద్దవాళ్ళైనా మీ ఇద్దరి మధ్య ఈ

నాటిదాకా అండర్స్టాండింగ్ ఉంది కానీ అతనికి నాకు మధ్య ఈ బ్రిడ్జ్, ఐ మీన్ ఈ వంతెన లేదు. అది నాకు బాగా తెలిసొచ్చింది. అందుకనే అయిందేదో అయింది. నువ్వు రమోలా ఇంట్లో ఉండగలవా? భోజనం హోటల్ నుంచి తెప్పించుకుంటాను, తను చాలా మంచిది, పైకి హడావుడే గాని. సరే, నేను మీ అమ్మతో చెప్తాను, నువ్వు సోమవారం నాడు వచ్చేసి. వాళ్ళిక్కడికి రారా మరి, మూడు నిద్రలు అలాంటివేవి ఉండవని చెప్పారు. సుశీలని ఇక్కడికి పంపారట, మనమే వెళ్ళి చూడాలని ముందే కండిషన్ పెట్టారు. అదే మంచిదిలే, ఒక తల్లిదండ్రులకు పుట్టిన స్వభావాల్లో చాలా తేడాలుంటాయి, 5 వేళ్ళు ఒకటిగా ఉండవు అన్నాడు రామకృష్ణయ్య. అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ పోలికలు, స్వభావాలు అనుకుంటూ ఉంటాం. సుశీల హ్యాపీగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. సుశీలకు చెప్పు నాన్న, నాకు విచారం కానీ రిగ్రెట్ కానీ ఏమీ లేవని. నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి వద్దని అనుకున్నానని, ఇది నాలోని లోపం తప్ప అతను చాలా ఫైన్ మ్యాన్ అని చెప్పు. అలాగే తల్లి అన్నారాయన. రామకృష్ణయ్య గారు తల్లి అంటే చాలా అనునయంగా, ప్రేమగా ఉన్నారని అర్థం. అరుణ తండ్రిని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. లోపలికి వెళ్లి 4 చీరలు, టూత్ బ్రష్ వగైరా బ్యాగ్లో సర్దుకుని బయలుదేరింది. సాయంత్రం ఇంటికి రాను అని చెప్పింది. రేడియో స్టేషన్కి వెళ్లేటప్పటికీ భాస్కర్ ఇంకా రాలేదు. వచ్చినా అతనికి డైలీ మీటింగ్ ఉంటుంది. ఈ లోపల అరుణ రమోలాని వెతుక్కుంటూ బయలుదేరింది. రేడియో స్టేషన్లో ఏ స్టూడియోలో ఎవరుంటారో వెతికి పట్టుకోవడం కాస్త కష్టం. రెడ్ లైట్ ఉంటే బయట నుంచి, లేకపోతే తలుపు తీసి అరుణ స్టూడియోలన్నీ గాలించింది. చివరికి రమోలా క్యాంటీన్లో దొరికింది. పొద్దున్నే ఇక్కడ చేరావే అన్నది అరుణ. ఇవాళ ఫ్రెండ్ వచ్చారు, అంచేత టిఫిన్ తినే టైం లేకపోయింది అంది రమోలా. అరుణకి గుండె గతుక్కుమంది. ఆ ఫ్రెండ్ ఇంట్లో గనకుంటే తనకు ఉండే చోటు ఉండదు. ఊర్నించా? అవును. మీ ఇంట్లోనే ఉండిపోతారా? నీకెందుకా క్యూరియాసిటీ అడిగింది రమోలా తమాషాగా. అది కాదు, నేను ఒక 3 రోజుల పాటు మీ ఇంట్లో ఉండటానికి మీ మదర్ పర్మిషన్ అడుగుదాం అనుకుంటున్నాను. నా పర్మిషన్ అక్కర్లేదా? నువ్వెలాగూ ఉండనిస్తావుగా ఆమెకు. డోంట్ బీ సిల్లీ, నేనే ఆఫర్ చేద్దాం అనుకున్నాను, ఈరోజే వచ్చేసేయి. ఆ ఓల్డ్ ఫాగ్ ఫన్నీ స్టోరీస్ స్ప్రెడ్ చేస్తున్నదిట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏం గానీ మొహమాట పడకు, సాయంత్రం నాతో వచ్చేయి. నా చీరలు కట్టుకుందు గాని. లేదు లేదు, బట్టలు కూడా తెచ్చుకున్నాను. ఆల్ రైట్, ఈ 3 రోజులు మా అమ్మని కాయగూరలే చేయమంటాను, ఉత్త గ్రాస్ తింటాను నీకోసం నవ్వుకున్నది రమోలా. రమోలాలాగా తను కూడా హాయిగా నవ్వగలిగితే ఎంత బావుండును అనుకుందరుణ. ఎంత వద్దు అనుకున్నా సుందరమ్మగారు ప్రచారం చేస్తున్న కథలు తన చెవులో పడుతున్నాయి. మనసు బాధపడుతూనే ఉంది. రమోలాలాగా ఆమెను ఓల్డ్ ఫాగ్ అని తేలిగ్గా కొట్టేలేకుండా ఉంది. ఒక మనిషి అన్నీ తెలిసి కూడా ఎటువంటి వార్తలు ప్రచారం చేయగలడో సుందరమ్మగారు బాగా నిరూపిస్తున్నారు. క్యాంటీన్ నుంచి ఆఫీస్ రూమ్కి వెళ్లిన అరుణ గదిగుమ్మంలో నిశ్చేష్టురాలై నుంచుండిపోయింది. అడుగు ముందుకు పడలేదు, గిరుక్కుని తిరిగి వెళ్లిపోబోయింది. అరుణ, లోపలికి రా అన్నాడు భాస్కర్ కటుగా. తర్వాత వస్తాను, మీకెవరో విజిటర్స్ ఉన్నట్టున్నారు. ఆ విజిటర్ నీకోసం వచ్చాడు. నాకు మాట్లాడేందుకు ఏం లేవు, అతనెవరో నాకు తెలీదు. నాకు తెలుసు, మాట్లాడేందుకు చాలా మాటలున్నాయి. అరుణ, ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపినప్పుడు, అతను తన నిర్దోషి అని చెప్పుకోదలిచినప్పుడు అతను ఏం చెప్పబోతున్నాడో వినడం నీ కనీస ధర్మం. అరుణ కదల్లేదు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికొస్తావు, అతను చెప్పేది వింటావు అన్నాడు భాస్కర్. అతని కంఠం తీవ్రంగా ఉంది. అరుణ లోపలికొచ్చింది. తన టేబుల్ ముందు కుర్చీలో చతికిలబడింది. అరుణకి కాళ్ళు వణుకుతున్నాయి, గొంతు ఎండిపోతున్నట్టుగా ఉంది. ఒక వ్యక్తిని నిందిస్తూ కాగితం మీద రాయడం వేరు, ముఖాముఖి అనడం వేరు. తను ఎదురుచూడని సంఘటన, ఎదురుచూడని వ్యక్తి రాజారావు. తీక్ష్ణంగా కోపంగా చూస్తున్నాడు తన వంక. అతని కళ్లల్లో ఒక రకమైన క్రోధం. నవ్వుతూ స్నేహంగా ఉండే ఆ ముఖం ఇప్పుడు క్రూరంగా, కఠినంగా ఉంది. అతను చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది. మీరా ఉత్తరం ఎందుకు రాశారు? అరుణ జవాబు చెప్పలేదు. నా గురించి అంతటి అబద్ధం రాయడానికి మీకు ఎంత ధైర్యం? ఆ ఫోటోలు మీరెందుకు పంపారు? నేను పంపలేదు, నేను నమ్మను. ఇంకెవరు పంపుతారు?

ఆ సుందరమ్మ గారి అడ్రస్ మీకు ఒక్కరికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. మీరే పంపి ఉండొచ్చుగా ఆ పెళ్లి ఇష్టం లేక. కానీ ఆ ఫోటోలు నా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి అంది అరుణ. నేను నమ్మను అన్నాడు రాజారావు దృఢంగా. ఎందుకు నమ్మరు అడిగింది అరుణ. నేను పంపలేదు, అటువంటి డర్టీ వర్క్ నేను చెయ్యను అన్నప్పుడు మీరు నమ్మను అంటున్నారు, నేను మటుకో ఎందుకు నమ్మాలి? అతని కంఠం కఠినంగా ఉంది. కంఠంలో క్రోధం సెగలు కక్కుతున్నది, కోపంతో బుసలు కొడుతున్నాడు. మీ ఇద్దరూ ఇలా తెగకుండా వాదించుకుని లాభం లేదు అరుణ. నువ్వు చాలా నాస్టీ లెటర్ రాశావు. ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్. అతను షేమ్ఫుల్ పని చేయలేదా? ఆ ఫోటోలు ఎవరు పంపారో చెప్పమనండి. నాకు తెలీదు, నేను పంపలేదు, నేను అలాంటి షాబీ పనులు చెయ్యలేను. ఎవరు పంపారో తేలేదాకా నాకు అనుమానం ఉంటుంది. మీరు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం లేదు. అతను కోపంగా చూస్తున్నాడు. ఒక ఆడపిల్ల మీద మక్కువని, ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన ఆడపిల్ల మీద ఇష్టాన్ని ఈ మాదిరిగా బయటపెట్టిన వ్యక్తిని మిమ్మల్ని ఒక్కరినే చూశాను. నాకు మీ మీద ఇష్టం సూటిగా చెప్పుంటే ఆనందించి ఉండేదాన్ని, కానీ ఇలా స్నీకింగ్గా ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేయడం మాత్రం దారుణం. ఐ హేట్ సచ్ కైండ్ ఆఫ్ క్రీచర్స్. ఐ టు హేట్ దెమ్. వాళ్ళెవరో తెలుసుకునేదాకా ఊరుకోను. మిస్ అరుణ, ఆత్మగౌరవం అన్నది మీకొక్కరికే కాదు, నాకు ఉంది. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంది నాకు. ఈనాడు కాకపోయినా మరోనాడైనా మీరు వ్రాసిన ఉత్తరానికి మీరే బాధపడతారు.

0: మరింతవరకు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 32వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాఠం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596 22 3393.

గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరు సుందర్రామూర్తి, సంగీతం చక్రవర్తి.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర

విన్న ఆ పాట గీత గోవిందం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ బృందం పాడింది. గీత రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్ సమకూర్చారు. కార్యక్రమంలో ఇప్పుడు కలర్ ఫోటో చిత్రం కోసం కాలభైరవ స్వీయ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడిన పాట.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

0: చివరిగా మీరు విన్న ఈ పాట ఆహ్వానం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రబృందం పాడింది. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Akashwani presents Morning News. Good morning, I am Nishit Kumar. The headlines. Prime Minister Narendra Modi addresses centenary celebrations of Shri Ram College of Commerce at Delhi University, calls upon young Indians to build global consulting, accounting, financial and legal firms capable of leading the world. BJP Rajya Sabha MP Dinesh Sharma appointed Lieutenant Governor of Andaman and Nicobar Islands. NIA Special Court convicts 10 Maoists in 2013 Chhattisgarh Jhiram Valley Massacre case.

0: గొప్పగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అన్ని తరాలపై ఉందని, ముఖ్యంగా యువతరంపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి రాగా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవటం కాదని, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి, మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సరకాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసుకు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటి మద్రాసు నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మీరింతవరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. హలో హలో హలో హలో హలో చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు?

0: వస్తున్నారు. చెప్పండి సాల్మన్ గారు. బొబ్బిలి రాజా అందులో ఏ పాట అండి? పాట వస్తుంది, వినేద్దాం. ఓకే.
1: ఆర్లగడ్డ పోలే కోసం ఇంచిన శ్రోత అందరి కోసం మేడం.

0: హలో
1: హలో హలో మేడం,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి, పేరు?
1: దివ్య మేడం.
0: దివ్య, ఏం చదువుతున్నావు?
1: ఫిఫ్త్ క్లాస్ మేడం.
0: వెరీ గుడ్. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: ఆయుధంలోంచి ఈరోజు కన్నులను పాడాలి.

0: అలీబాబానా?
1: ఆయుధం మేడం.
0: ఆయుధం, అందులో ఓకే. ఆయుధం నుంచి మంచి పాట వినిపిస్తాను, ఓకేనా?
1: థ్యాంక్ యూ.

0: హలో హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఇక్కడ నుంచి
1: మేడం? కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి.
1: మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందుకు కూడా నమస్కారాలు మేడం.
0: చెప్పండి సార్.
1: మేడం మూగా వాణి పగ మేడం సినిమా పేరు. కుంకుమ పూల నవ్వు అనే పాట ఉంటుంది మేడం, అది లేకుంటే వేరే చెప్తాను.

0: ఛాయిస్ తీసుకోవాల్సిందే, వేరే ఛాయిస్ తీసుకోండి.
1: వేరే తీసుకున్నా మేడం?
0: అవును సార్.
1: మేడం నారి నారి నడుమ మురారి,
0: అందులో ఏ పాట?
1: ఇరువురి బామల కౌగిల పాట మేడం.
0: ఓకే, పాట వస్తుంది
1: మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై హలో ఎఫ్ఎం వింటున్నారు. హలో
7: హలో
6: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
7: నెల్లూరు మేడం. నమస్తే మేడం.
6: నమస్తే అండి, చెప్పండి.
7: కాదర్ భాష మేడం.
6: కాదర్ భాష గారు చెప్పండి.
7: ఆలు మొదల్లో ఈ జీవిత పాఠశాలలో విద్యార్థులు అనే పాట ఉంది చూడండి మేడం.
6: ఆలు మొగలు.
7: ఆలు మొగలు ఎస్పీ గారు ఒక్కరే పాడారు.
6: ఓకే, పాట వస్తుందండి, వినేద్దామా?
7: ధన్యవాదాలు మేడం.
6: వెల్కమ్.

0: హలో, హలో, హలో,
1: హలో
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి?
1: నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం, నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ జీ మేడం.
0: ఓకే, లక్కీ అండి.
1: ప్రవీణ్ మేడం నా పేరు.
0: ఓకే ప్రవీణ్ గారు, లక్కీ మీకు ఇవాళ టెలిఫోన్ లైన్ దొరికిందంటే.
1: అవును మేడం, మేడం ఫస్ట్ టైం మేడం మాట్లాడాను, నాకు చాలా హ్యాపీ ఉంది.
0: ఓకే, చాలా సంతోషంగా ఉన్నారు.
1: అవును మేడం, చాలా హ్యాపీ ఉంది, ఫస్ట్ టైం మేడం.
0: ఓకే
1: కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాం మేడం.
0: ఓకే, అన్ని వింటూ ఉంటారు.
1: అవునవును మేడం, నాకు యువవాణి అంటే చాలా ఇష్టం మేడం.
0: మంచి ప్రోగ్రామ్స్ వేస్తున్నారు ఇప్పుడు, రెగ్యులర్ గా అన్ని డిఫరెంట్ గా ఉంటున్నాయి, మీకు యూజ్ అవుతాయి, వినండి తప్పకుండా.
1: అవును మేడం, అవును
0: వెల్కమ్.
1: మేడం, మా బ్రో వింటున్నాడు, కాల్వ నవీనన్నయ్య,
0: చెప్పండి.
1: అలాగే కొండలవాడి శ్రవణ్ గంగాధర్ సార్, ఇద్దరికి నా నమస్కారాలు మేడం.
0: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి? హలో ఎఫ్ఎం లో
1: అజ్ఞాతవాసి మేడం.
0: అజ్ఞాతవాసి.
1: అందులో గాలి వాలుగా గులాబీ వాలి, గాయమైనది నా గుండెకు తగిలి, కపించిపోనా ప్రతి క్షణం ఇలాగని కోసం మేడం.
0: అజ్ఞాతవాసి అందుబాటులో లేదు ఛాయిస్. అవును, నెక్స్ట్ ఇంకేదైనా తీసుకోండి ఛాయిస్.
1: జల్సా మేడం.
0: జల్సా, ఓకే. అందులో ఏ పాట జల్సా నుంచి?
1: జల్సా ఉన్నా మేడం.
0: జల్సా నుంచి ఏ పాట అండి? హలో,

0: హలో,
1: నమస్తే అమ్మ.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా తిరుపతిలో. దగ్గర
0: మాణిక్యాలరావు గారు చెప్పండి.
1: నాకు వాళ్ళ రాజకోట రహస్యం సినిమాలోని కరుణించవా వరుణ జగన సాంగ్ కావాలి.
0: రాజకోట రహస్యం, ఓకే, పాడుస్తుంది, వినేద్దాం. మరి
1: మన మార్కాపురం ఉంటున్న ప్రతి ఒక్క సోదరు కోసం, అందరి కోసం, మీకోసం, నాకు,
0: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం.
1: ధన్యవాదాలు.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం కడప నుంచి రమాదేవి మేడం.
0: రమాదేవి గారు
1: మేడం బాగున్నారా?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, కార్యక్రమాలన్నీ వింటున్నారా?
1: వింటున్నాం మేడం.
0: ఓకే, స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, అన్ని వినండి.
1: అవును వింటున్నాం మేడం.
0: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: నాకు తరంగిణి సినిమాలో మహారాజ రాజశ్రీ అనే సాంగ్ మేడం.
0: తరంగిణి
1: మేడం
0: పాట వస్తుందండి, వినిద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం. హలో
4: హలో,
3: నమస్తే. ఎక్కడి నుంచి అండి?
4: మేడం, నా పేరు జోగి శ్రీనివాసులు, చిన్నగుడిపాడ గ్రామం, పెద్దదొర మండలి. మేడం,
3: ఓకే చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: దీపారాధన మేడం.
3: దీపారాధన,
4: దాంట్లో తెల్ల కాగితం, ఒక మనిషి జీవితం.
3: ఓకే, పాట వస్తుందండి.
4: కూర్చున్న శ్రోతలు
3: చెప్పండి.
4: జోగి చైత్ర, భవిశ్రీ, రమాదేవి, భావన.
3: ఓకే, అందరి కోసం పాట వస్తుంది. వెల్కమ్.
4: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల కామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై హలో ఎఫ్ఎం. హలో
7: హలో
6: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
7: నమస్తే మేడం, నేను కొత్తపల్లి నుంచి చాలా కోటేశ్వరరావుని.
6: కోటేశ్వరరావు గారు చెప్పండి.
7: బాగున్నారా మేడం?
6: బాగున్నామండి. ఎక్కడి నుంచి? కొత్తపల్లి నుంచి. ఏ చిత్రం నుంచి కావాలి పాట ఇవాళ?
7: గ్యాంగ్ లీడర్ లో చాలా బుగ్గ అనే పాట మేడం.
6: గ్యాంగ్ లీడర్. కొత్త వాళ్ళని పరిచయం చేయండి హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ కి. మీరు కొంచెం గ్యాప్ తీసుకోండి.
7: మంచి మంచి ప్రోగ్రామ్ మహిళా భారతి అని.
6: అవును, స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, అన్ని వినండి, అందరికి వినిపించండి.
7: సరే మేడం, రోజు వింటున్నా రోజు చెప్తున్నా కూడా తానకి కూలీల పనులు పోతూ కలవట్లే.
6: ఓకే, ఏ పాట అండి ఇందులో? గ్యాంగ్ లీడర్ నుంచి.
7: గ్యాంగ్ లీడర్ లో కాలా బుగ్గ ఇదిగో పాట మేడం.
6: ఓకే, వెల్కమ్.
7: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం తాల్వా నుంచి మేడం.
0: పేరు?
1: నవీన్ మేడం.
0: చెప్పండి నవీన్ గారు.
1: నరసింహ నరసింహ సినిమా నుంచి.
0: నరసింహ అందులో ఓకే, అయినా కూడా పట్టు వదలని విక్రమార్కులా పోరాడాల్సిందే. ఇందులో ఏ పాట అండి? నరసింహ నుంచి. ఓకే, మెరిసేటి పువ్వ.
1: దానికి కష్టం మేడం, అది బుధవారం వస్తా కదా, 7:15.
0: అవునవును,
1: ప్రశ్న వస్తారా
0: కార్యక్రమం? క్విజ్ టైం వస్తుంది. యువవాణిలో కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటున్నాయి, తప్పకుండా అన్ని.
1: యువవాణి మన భావలహరి కూడా మంచి పాటలు వేస్తారు మేడం.
0: ఓకే, ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం మంచి ఫేవరెట్ అన్నమాట. ఓకే, తప్పకుండా అన్ని మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మీకు యూజ్ అవుతాయి, వినండి. వెల్కమ్.

బాలానందం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా

0: ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా వస్తున్న 7వ తరగతి విద్యార్థి షేక్ మహమ్మద్ సోహైల్ కబీర్ దోహాలు వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు. వినుద్దామా?

శాంతిని పొందెదము కబీరా, శాంతిని పొందెదము. భావం, మనము ఇతరులతో మాట్లాడే మాటల్లో ప్రేమ శాంతి ఉండాలి. ఇతరులతో మనం ఏ విధంగా మాట్లాడితే వారు కూడా మనతో అలాగే మాట్లాడుతారు. ఇది మన మనసులో కూడా శాంతినే నెలకొల్పుతుంది. అంటే మనం పరుల శాంతిని కోరితే మనకు కూడా శాంతే లభిస్తుంది.

నీవు భావం ఇతరుల పట్ల ప్రేమదయ అను లక్షణాలను కలిగి ఉన్నప్పుడే మనం ధర్మబద్ధంగా జీవించగలుగుతాం. స్వార్థంతో అంతా తనకే కావాలి అనే లోభబుద్ధి వలన మానవులు దుర్మార్గులుగా మారి పరులను పీడిస్తున్నారు. ఇదే పాపం. ఎవరైతే మనను నిగ్రహించులోక కోపవేశాలకు లోనవుతున్నారో వారు రోగాలను శత్రువులను పెంచుకుంటున్నారు. దీని వలన వారు నిరంతర మరణ భయాన్ని పొందుతున్నారు. ఎవరైతే ఇతరుల పట్ల క్షమగుణాన్ని కలిగి ఉంటారో వారే ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా గౌరవించబడతారు.

0: భావం, మనం ఏదైనా మంచి పనులను చేయాలనుకుంటే వాయిదా వేయరాదు. మనకు అవకాశం ఉంటే రేపు చేయాలనుకున్న పనిని ఈరోజు చేసి వెయ్యాలి, ఈరోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేసేయాలి. ఎందుకంటే కాలం చాలా విలువైనది, ఏ క్షణమున ఏమి జరుగుతుందో మనకు తెలియదు.
1: 7వ తరగతి విద్యార్థి షేక్ మహమ్మద్ సోహైల్ చక్కటి అంశాలతో కూడిన కబీర్ దోహాలు వాటి భావంతో సహా వినిపించాడుగా, మరి చప్పట్లతో అభినందిద్దామా. 9వ తరగతి విద్యార్థి చిట్యాల శివలక్ష్మిరెడ్డి తల్లి ప్రేమ అంటూ ఒక చక్కటి కథతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, పిలుద్దామా మరి.
2: తల్లి ప్రేమ. గర్భవతిలో ఉన్న సీతమ్మ భర్త పొరుగురు వెళ్లి వస్తూ మార్గ మధ్యలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాణ్ణి పెంచి పెద్ద చేసింది సీతమ్మ. తను అనేక రకములుగా అందరికీ సహాయపడుతూ కుమారునికి ఏ లోటు లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కోడలు

0: జీవితాన్ని వెళ్ళదీసుకుంటోంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతి అయి మగ శిశువును కన్నది. అత్త కోడళ్ళు అన్యోన్యముగా ఉండసాగారు. కొంతకాలము గడిచేసరికి చెప్పుడు మాటలకు లోనై భర్త ఊళ్ళో లేని సమయంలో నిర్దాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు. సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూర ప్రాంతానికి వెళ్ళి కొడుకు కోడలు క్షేమమే తనకు సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరింది. సంతోషముగానే ఉంటోంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారిపై లేనిపోని చాడీలు చెప్పి తానే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కానీ కొడుకు నమ్మక ఉద్యోగము చెయ్యక మంచం పట్టాడు. సుఖశాంతులతో సాగే సంసారం తిండి లేక కష్టపడసాగారు. తల్లి ప్రేమకి కరువయ్యి మానసికముగా కృంగిన భర్తకి తాను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరారు కొడుకు కోడలు. తాను సుఖంగానే ఉన్నానని సుఖసంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయమును గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాలా సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకుని పొలము ఇండ్లు కొనుక్కొని సుఖశాంతులతో కాలము గడిపారు. రైతు కొడుకు కోడలు విదేశాలలో ఉండుట వలన వారిని సొంత వాళ్ళుగా చూడడం వలన రైతు కూడా ఆనందించారు. సీతమ్మతో రైతు, అమ్మా నీ ఓర్పు సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కొడుకు నా కోసమే తపించిపోయాడు. కోడలు ధన సంపదలో మునిగిపోయి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని కన్నీరు కార్చాడు.
1: పిల్లలు, 9వ తరగతి విద్యార్థి చిట్యాల శివలక్ష్మిరెడ్డి చెప్పినటువంటి తల్లి ప్రేమ కథ బాగుంది కదా, అభినందిద్దామా? ఎనిమిదో తరగతి చదివే బత్తుల ప్రతీక్ రెడ్డి మా పాఠశాల అంటూ తను చదువుతున్న పాఠశాల గురించి ఒక కవిత చదవడానికి తయారుగా ఉన్నాడు. పిలుద్దామా మరి.
2: అందమైనది మా పాఠశాల, అద్భుతమైనది మా పాఠశాల, ఉన్నతమైనది మా పాఠశాల, ప్రశాంతమైనది మా పాఠశాల, ఆహ్లాదకరమైనది మా పాఠశాల, ఆనందాన్ని పంచేది మా పాఠశాల, సుందరమైనది మా పాఠశాల, సువిక్షాలమైనది మా పాఠశాల, క్రమశిక్షణ నేర్పేది మా పాఠశాల, విజ్ఞానాన్ని పంచేది మా పాఠశాల.

0: పాఠశాల మాకు ఎంతో ఇష్టం. మా పాఠశాల
1: 8వ తరగతి విద్యార్థి బత్తుల ప్రతీక్ రెడ్డి మా పాఠశాల అంటూ మనకు కవిత వినిపించాడుగా. బాగుందా, మరి అభినందిద్దామా. తర్వాత 8వ తరగతి చదివే ఎస్కే బాదుల్లా హంస గుడ్లగూబ కథ చెబుతానంటున్నాడు, ఏం చెబుతాడో విందామా.
0: హంస గుడ్లగూబ. ఒక సరస్సులో ఒక హంస సరదాగా ఆడుకుంటూ కాలం గడుపుతుంది. ఒకసారి అడవికి ఒక గుడ్లగూబ వచ్చింది. హంసని అనేక విధాలుగా పొగిడి తనతో స్నేహం చేయమని అడిగింది. హంస అంగీకరించి గుడ్లగూబతో స్నేహం చేసింది. సరదాగా చాలా కాలం ఆ రెండు ఆ సరస్సు వద్ద సంతోషంగా గడిపాయి. కొన్నాళ్ళకి గుడ్లగూబకి ఆ ప్రదేశం విసుకు కలిగించింది. తాను పద్మాల అడవిలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతానన్నది. గుడ్లగూబని హంస కొన్నాళ్ళ కలుసుకోవాలనుకుంటే అక్కడికి రమ్మని చెప్పింది. చాలా కాలం తరువాత హంసకి గుడ్లగూబని చూడాలనిపించింది. పద్మాల అడవికి వెళ్ళింది, కానీ గుడ్లగూబ కనపడలేదు. అది ఒక చీకటి రంధ్రంలో దాక్కొని ఉంది. పగలంతా హంస విశ్రాంతి తీసుకుంటే తాను రాత్రి

వచ్చి కలుసుకుంటానని చెప్పింది. హంస విశ్రాంతి తీసుకుంటుంది. మరనాడు ఉదయం ఒక వర్తకుల గుంపు ఆ దారి వెంట వచ్చింది. వాళ్ళు ప్రార్థనా గీతాలు పాడారు. అది విని గుడ్లగూబ అరిచింది. అది చెడుసకునంగా వాళ్ళు భావించి గుడ్లగూ

0: చెప్పాడు కదా పిల్లలు, ఇటువంటి కథలు వినడమే కాదు అందులో మంచిని కూడా గ్రహించాలి, అప్పుడే మీరు జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు, సరేనా? తర్వాత 9వ తరగతి చదివే తిప్పన బోయిన హరికిరణ్ పిచ్చుక ఏనుగు కథ వినిపించడానికి మన ముందుకొస్తున్నాడు, విందామా?
1: ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తుంది. పొడవైన చెట్టు మీద అవి తమ గూడుని కట్టుకున్నాయి. కొన్ని రోజులకి ఆడపిచ్చుక గుడ్లు పెట్టింది. ఒకరోజు ఒక ఏనుగు ఆ చెట్టు నీడకి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. అది వేసవికాలం కావడం చేత ఎండ ఎక్కువగా ఉంది. సరదాగా తన తొండంతో పిచ్చుక గూడు కట్టుకున్న కొమ్మని విరిచింది. గుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి. పిచ్చుక జంట మాత్రం బ్రతికింది. గుడ్లన్నీ పగిలిపోయినందుకు ఆడపిచ్చుక ఏడవటం మొదలు పెట్టింది. అదే సమయంలో ఒక వడ్రంగి పిట్ట అక్కడికి వచ్చింది. అది పిచ్చుకలకి స్నేహితురాలు. అప్పుడు వడ్రంగి పిట్ట పోయిన దానికోసం విచారించి ప్రయోజనం లేదు, నాశనం అయిపోయింది, వాటి గురించి లాభం ఏముంటుంది, ఒక వ్యక్తి చనిపోయాడు, కాలం గడిచిపోయింది అంది. అప్పుడు ఆడపిచ్చుక, నీవు చెప్పింది అక్షరాల నిజం, కాని ఏనుగు బ్రతికి ఉన్నంత కాలం నాకు విచారం ఉంటూనే ఉంటుంది. ఆ నీచమైన ఏనుగు చనిపోవడానికి మీరు నాకు సహాయం చేసినట్లయితే నా విచారం పోతుంది అంది. సరే, మీకు సహాయం చేస్తాను అంది వడ్రంగి పిట్ట. అది తన స్నేహితురాలైన తేనెతీగ దగ్గరికి వెళ్లి మొత్తం వివరించింది. తేనెతీగ పిచ్చుకలకు సహాయం చేయడానికి అంగీకరించింది. తేనెతీగ వడ్రంగి పిట్ట ఒక కప్ప దగ్గరికి వెళ్లాయి. ఆ కప్ప వీళ్ళకి స్నేహితురాలు. కప్ప వాళ్ళ కథనంతా వింది. దానికి చాలా కోపం వచ్చింది. మనమందరం కలిస్తే మనం బలం ముందు ఈ నీచమైన ఏనుగెంత అంది. కప్ప తన పథకాన్ని రూపొందించింది. తేనెతీగ ఏనుగు యొక్క చెవులో గట్టిగా జుమ్మని శబ్దం చేయాలి. ఏనుగు కళ్ళు మూసుకొని ఆ శబ్దాన్ని ఆనందిస్తుంది. ఇంకా ఇంకా ఆ శబ్దాన్ని వినాలనుకుంటుంది. అప్పుడు వడ్రంగి పిట్ట తన పొడవాటి ముక్కుతో ఏనుగు యొక్క కళ్ళు పొడిచి గుడ్డిదాన్ని చెయ్యాలి. మధ్యాహ్నం వేళ ఎక్కువ ఎండ ఉంది కాబట్టి ఏనుగుకి దాహం వేస్తుంది. నీటి కోసం వెతుకుతుంది. కప్ప ఒక పెద్ద లోతైన గోతి వద్ద అరుస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరించి ఏనుగు నీటి కోసం బయలుదేరుతుంది. ఆ లోతైన గోతిలో పడి చనిపోతుంది. ఈ విధంగా ఒక పథకాన్ని చెప్పింది కప్ప. అది బాగా పనిచేసింది. పెద్ద గోతిలో ఏనుగు పడి చనిపోయింది. నీతి: బలముందని విర్రవీగితే బలహీనుల చేతులు ఓటమి తథ్యం.
0: పిల్లలు విన్నారుగా, 9వ తరగతి విద్యార్థి తిప్పనబోయిన హరికిరణ్ చెప్పిన కథ. బలం ఉందని విర్రవీగితే బలహీనుల చేతిలో బలవాల్సి ఉంటుంది. నీతి బాగుంది కదా, అభినందిద్దామా? తరువాత 10వ తరగతి విద్యార్థి బలుసుపాటి జయప్రకాష్ చక్కటి పాటతో మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానిద్దామా?

0: వహించగా, మనల నా వహించగా, శరణు వేడు తల్లిని శక్తి వరము నిమ్మని, చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని, శక్తి వరము నిమ్మని, శక్తి వరము నిమ్మని.
1: పదవ తరగతి విద్యార్థి బలుసుపాటి జయప్రకాష్ చక్కని పాట పాడాడు కదా, బాగుందా? మరి అభినందిద్దామా? తర్వాత 8వ తరగతి చదివే మోహిత్ తెలివిలేని గాడిద గురించి మనకు చెప్పడానికి వస్తున్నాడు, పిలుద్దామా?
2: తెలివిలేని గాడిద. వ్యాపారి సోమయ్య దగ్గర ఓ గాడిద ఉండేది. దాని మీద నిత్యావసర సరుకులు వేసి ఊరూరు తిప్పుతూ అమ్మేవాడు. ఒకరోజు గడ్డి మేస్తున్న గాడిద దగ్గరకు నక్క వచ్చింది. నీ అంత అందమైన అశ్వాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుసా అని మాటలు కలిపింది నక్క. నేను గుర్రాన్ని కాదు, మామూలు గాడిదను అని చెప్పింది గాడిద. నువ్వు గుర్రానివే, చిన్నప్పటి నుంచి చాకరి చేయిస్తున్నావు కాబట్టి గాడిదలా అయ్యావు. ఒక్కసారి గట్టిగా అరిచి చూడు, వేగంగా పరిగెత్తి చూడు, నీ బలమేంటో తెలుస్తుంది అంది నక్క. యజమాని రావడంతో గాడిద ఇంటికి వెళ్ళిపోయింది. నక్క చెప్పినట్లు గుర్రాన్ని అని నిరూపించుకోవాలని ఆ రాత్రి గట్టిగా అరిచింది గాడిద. తన నిద్ర పాడు చేసినందుకు యజమాని దుడ్డుకర్రతో ఒక్కటిచ్చాడు. మరుసటి రోజు సోమయ్య సరుకంతా గాడిదపై సర్ది పక్క ఊరికి పయనమయ్యాడు. దానికి నక్క మాటలు గుర్తుకు వచ్చి వేగంగా పరిగెత్తి గుర్రాన్ని అని నిరూపించాలని అనుకుంది. ఒక్కసారిగా పరిగెత్తడంతో సరుకులన్నీ నేలపాలయ్యాయి. కోపంతో యజమాని దానికి బడత పూజ చేశాడు. సాయంత్రం గడ్డి మేస్తున్నప్పుడు మళ్లీ నక్క వచ్చింది. దానికి విషయం చెప్పి ఏడ్చింది గాడిద. సోమయ్యకు నీ విలువ తెలియదు, నాతో పాటు మా అడవికి రా అని నేరుగా సింహం గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇక నుంచి ఇక్కడే హాయిగా ఉండు, పొద్దున్న మాట్లాడుకుందాం అని చెప్పి దాక్కుంది నక్క. ప్రమాదాన్ని పసిగట్టలేని గాడిద అందులోకి వెళ్లి సింహానికి ఆహారమైంది. పొదల చాటు నుంచి బయటకు వచ్చిన నక్క, రాజా మీ కోరకు మేరకు గాడిదను ఆహారంగా తెచ్చాను అని చెప్పింది సింహం ఆనందంతో. ఇకపై నా మంత్రివి నువ్వే, నేను తినగా మిగిలిన ఆహారం నీకే అనడంతో జిత్తులమారి నక్క తెగ మురిసిపోయింది. నీతి, మన శక్తి ఏంటో అని మనం గ్రహించాలి. చెడ్డవారి మాటలు వింటే తగిన శాస్తి జరుగుతుంది.
1: 8వ తరగతి విద్యార్థి మోహిత్ చెప్పినటువంటి తెలివిలేని గాడిద కథ విన్నారుగా. కథలు వినడమే కాదు, అందులోని నీతిని కూడా గ్రహించాలి, మన జీవితాల్ని మార్చుకోవాలి. మరి చక్కటి కథ చెప్పిన ఆ పిల్లవాడిని అభినందిద్దామా? పదవ తరగతి చదివే షేక్ షంషీర్ సింహం గాడిద నక్క కథ వినిపించడానికి రెడీగా ఉన్నాడు, పిలుద్దామా?
3: శీర్షిక సింహము గాడిద నక్క. ఒకసారి సింహము గాడిద నక్క ఒక అవగాహనకు వచ్చి వేటకు వెళ్లాయి. చాలాసేపు వేటాడిన తరువాత సింహం గాడిదను ఆ సంపాదించిన ఆహారాన్ని పంచమనగా

0: గాడిద వాటిని 3 సమభాగాలు చేసి సింహాన్ని తన భాగం కోరుకొమ్మంది. సింహానికి కోపం వచ్చి గాడిదపై పడగా అది పారిపోయింది. సింహం తరువాత నక్కను పంచమంది. నక్క ఒక పెద్ద భాగం, 2వది చిన్న భాగం చేసి సింహాన్ని తన భాగం కోరుకొమ్మంది. అప్పుడు సింహం అంది, చాలా సంతోషం, ఇంత చక్కగా వాటాలు పంచావు, దీన్ని నీకెవరు నేర్పారు అనగా నక్క, నేను దీనిని గాడిద దురదృష్టం నుండి నేర్చుకున్నాను అని అంది. నీతి: ఇతరుల దురదృష్టం నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి.
1: 10వ తరగతి విద్యార్థి షేక్ షంజీర్ చెప్పినటువంటి కథ సింహం, గాడిద, నక్క. పిల్లలు, నీతి విన్నారుగా. మీరు కూడా జాగ్రత్త పడాలి. సమయం, సందర్భాన్ని బట్టి గురువులు చెప్పిన మాటలోని మంచిని గ్రహించాలి. భవిష్యత్తు బాగుపడేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. ఓకేనా? తరువాత 10వ తరగతి చదివే సుభాని అమ్మ ప్రేమ కవిత వినిపించడానికి మన ముందుకొస్తున్నాడు. పిలుద్దామా మరి.
2: అమ్మ ప్రేమ కవిత. అమ్మ ప్రేమ అపురూపం, అమ్మ చూపు అనురాగం. నీవు 9 నెలలు కడుపులో నన్ను మోస్తావు. నాకు జన్మ ఇచ్చే సమయంలో నీ ప్రాణాలను కూడా లెక్క చేయవు. నా సంతోషమే నీ సంతోషంగా భావిస్తావు. నేను అన్నం తింటేనే నువ్వు తింటావు, నేను తినకపోతే నువ్వు కూడా తినవు. నాకు దెబ్బ తగిలినా నీవు బాధపడతావు. నేను తప్పు చేశానని తెలిసినా వెనకేసుకొస్తావు. అంతులేని ఆప్యాయత నీవు, అద్భుతమైన స్నేహం నీవు. నీవంటే నాకు ఎంతో ఇష్టం, నీవడి నాకు ప్రాణం. నీ దీవెన నాకు దివ్యమైనది, నీ రుణం ఎప్పటికీ తీర్చలేనిది.
1: 10వ తరగతి విద్యార్థి సుభాని వినిపించిన అమ్మ ప్రేమ కవిత బాగుంది కదా. పిల్లలు, ఎంత వర్ణించినా తనివి తీరంది కదా అమ్మ ప్రేమ. మరి అతన్ని అభినందిద్దామా. తరువాత 10వ తరగతి చదివే జయప్రకాష్ ఒక చక్కటి పద్యంతో మన ముందుకు వస్తున్నాడు. పిలుద్దామా.

0: తాత్పర్యము, పుట్టినప్పుడు ధనము తేలేదెవ్వరు, మరణించినప్పుడు కూడా ఆ ధనము వెంటరాదు. లక్షాధికారైనా తినేది ఉప్పు అన్నమే గాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి పొగురు పెంచుకుంటారే కాని దాచిన సొమ్మును అనుభవించడు. దాచిదాచి దొంగలకే ఇస్తారో దొరలపాలే చేస్తారో ఏమో. కష్టించి సంపాదించి దాచిన తేనెను తేనెటీగలు బాటసారులకు ఇస్తుండవా? అలాగే
1: పదవ తరగతి విద్యార్థి జయప్రకాష్ చెప్పినటువంటి పద్యం బాగుంది కదా పిల్లలు, మరి అభినందిద్దామా?
2: మీరింతవరకు మార్కాపురం జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు సమయం 10 గంటలు. ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ
1: మందికి జీవనోపాధిని అందిస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్టపతి సూచించారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 80% మంది మహిళలేనని రాష్టపతి పేర్కొంటూ,
2: आप ऐसे समय में फैशन टेक्नोलॉजी के विभिन्न विधाओं के स्नातक बन रहे हैं जो भारत आत्मनिर्भरता के अनेक आयामों पर तेजी से आगे बढ़ रहे हैं. आज हमारे देश पहले की तुलना में कहीं अधिक आत्मविश्वास के साथ विश्व पटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं. मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था. अभी 4,000 करीब जो बच्चे यहाँ उपस्थित थे उनमें से 85% महिलाएं हैं.
1: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయడం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు.
1: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్టపతి తెలియజేస్తూ,
2: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
3: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
1: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి, 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి.
3: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.
1: దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఢిల్లీలో సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
5: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
3: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

0: దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడంపైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
1: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ 5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
2: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
1: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कम्प्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पूरे कम्प्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे.
0: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య

0: అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగంనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरे शिक्षा जगत से ये कहना चाहता हूं कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా, ఏ సినిమా అంటే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు మంచి సాంగ్. అండ్ మనం హర్వీలో ఉన్నాం, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ 2026 లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, ఆయన ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడే ట్యూన్ చేస్తే కనుక 0866248884 కి ఆన్సర్ చేయండి. అండ్ మరి ఆన్సర్స్ చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు. సో బీవీఎన్ ప్రసాద్ రావు గారు అని చెప్పి అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విషయ ఫ్యామిలీ అంతా కూడా. మరి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే మెసేజ్ చేశారు కాదండి. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భీమన్పాడ్ నుంచి వెంకట లక్ష్మి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ సిరాజుద్దీన్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారనమాట, ఇనయ మీర్జా కూడా శ్రీరంగపూర్ నుంచి పంపించారు, గుడ్ మార్నింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే హాయ్ చందన హ్యాపీ సండే అంటూ ఆన్సర్ అయితే పంపించారు, పద్మభూషణ్ అందుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి అంటూ పంపించారు. నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ ప్లేయర్ పేరు పంపించాలి. రవికుమార్ గారు ప్రసాదం పాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, హంసాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభోదయం చందన, ఎలా ఉన్నావు, క్షేమమైనా, జొరుగా షరగాలో ఇంట్లో కూరగాయల గురించి చాలా చక్కగా వెలిచారు, కానీ మా దురదృష్టం ఏంటంటే ఊర్లో విపరీతమైన కోతులుండి ఆచరించలేని పరిస్థితి అంటున్నారు వినాయతుల్లా గారు. పర్వాలేదులేండి, మీరు కొన్ని హోమ్ ఇండోర్ గార్డెన్ కూడా మనకి అవకాశం ఉంటుంది కదా, అలా మీరు ఏదన్నా పెంచుకోండి చక్కగా. ఇంట్లోకైతే మనం కోతిల్ని రానివ్వలేం కదా, సో అలా మీరు ట్రై చేసి చూడండి ఇండోర్ గార్డెనింగ్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు, ఓకే క్రీడాకారుడు అంటూ పంపించారు కరెక్ట్ గా. బాలాజీ గారు వనస్థలిపురం నుంచి హాయ్ చందన హ్యాపీ సండే అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే రెండు. అండ్ శుభోదయ మిత్రమా, హాయ్ చందన బాగున్నారా, మార్నింగ్ నుంచి షో అద్భుతంగా ఉంది, ఈ సాంగ్ సూపర్ అండ్ గుడ్ టాపిక్ ఆల్సో అలరిచ్చారు. అండ్ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ గా పంపించారు శ్వేత గారు, లక్ష్మి, నిషిక అండ్ హనీ అందరూ కూడా. అండ్ నా కోసం వేడివేడిగా ఉప్మా ప్లస్ కారపొడి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకే టిఫిన్ అంటూ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు చందనకి వందనం అంటూ పంపించారు అనుకుంటున్నా అంటున్నారు, బట్ అదే కరెక్ట్ ఆన్సర్, సో మీకు కూడా వందనం. అండ్ నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి మీది. అండ్ అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు, అలాగే గుడ్ మార్నింగ్. అలాగే నరేష్ గారు మెర్సీ విజయ ఫ్యామిలీ పంపించారనమాట మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆకూరల గురించి మంచి విషయాలు చెప్పారు, పిల్లల బర్త్డేకి వెళ్లి పిల్లలకి ఒక చిన్న చెట్టు అండ్ అలాగే ఒక బుక్ గిఫ్ట్ గా ఇవ్వాలి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో గుడ్ మార్నింగ్ మీకు కూడా, నిజమే ఈ అలవాటు పిల్లల నుంచి స్టార్ట్ అయితేనే అది కొంచెం కొంచెంగా పిల్లలు పెరిగినట్టు అది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట, నిజంగా మంచి ఐడియా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అలాగే రవికుమార్ గారు ప్రసాదం పాడి నుంచి పంపించారు. ఓకే నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్ కదా, బట్ చూస్తా మీరు అడిగినట్లుగా, ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయ్ అమృతరాజ్ అనమాట, సో అది విషయం. ఈ

2026లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు అని అంటే విజయ్ అమృత్రాజ్. మరి ఈరోజు రీడే బుక్ డే కదా, మరి బుక్స్ చదువుతూ ఉంటాం కదా, చాలా రకాల బుక్స్. అయితే నేను ఇప్పుడు ఇదే బుక్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి మనకి రకరకాల బుక్స్ ఉంటాయి, అందులో ఆంధ్ర మహాభాగవతం ఈ బుక్ మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించింది ఎవరు? ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన ఆ రచయిత ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మరి ఇప్పుడైతే మీకోసం 18 pages నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

కేఆర్కే నుంచి సాంగ్ వినేశారు. మనం హర్వీలులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్ర మహాభాగవతాన్ని అలా భాగవతంగా మనకి ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన కవి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ క్వశ్చన్ కు ఆన్సర్ విజయ్ అమృతరాజు అంటూ ఇందాక దానికి మిర్యాలగూడ నుంచి మోహన్ గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారనమాట. ద డేవిడ్ రాజా, ఓకే, ది డేవిడ్ రాజ్ అనే అతనా, కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. కలమందలబాడ్ నుంచి కాసిం గారు కరెక్ట్.

ఆన్సర్. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు అంటూ మల్లీశ్వరరావు గారు సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ అలాగే కనకారావు గారు పడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనాజీ నేనైతే కాదండి అంటూ ఆన్సర్ చేశారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, నన్నయ్య తిక్కన ఎర్రన వీరిని కవిత్రయం అంటారు అన్నారు. ఓకే, బట్ వీరి ముగ్గురు కూడా కాదు యాక్చువల్లీ అందరు, అది విషయం. నెక్స్ట్ ఇంకా నేను కావాలనే మీ అందరు కన్ఫ్యూజ్ అవ్వాలనే ఈ 18 పేజెస్ మూవీలో పాట వినిపించాను. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్. అలాగే మధుసూదన్ గారు పంపించారు పాపినేపాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ విజయలక్ష్మి గారు పదకొండు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పద్మస్థానరావు గారు చిన్నమస్థానరావు గారు నమస్తే అంటున్నారు, నమస్తే అండి. అండ్ అలాగే ఓంకార్ గారు గౌరీ గారు రామనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. అండ్ అలాగే వాసు గారు పంపించారు చనుమండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి మీకు మీ తోబుట్టువులందరికి బిలేటెడ్ రాఖీ శుభాకాంక్షలు అంటూ మీ అన్నయ్య అంటూ పంపించారు. అండ్ అలాగే కృష్ణ జన్మాష్టమి కూడా బిలేటెడ్ చెప్పేశారా, ఓకే థ్యాంక్ యూ అండి. మీ సోదరుడు అంటూ పంపించారు, ఎవరు పేరు పేరు నేను భారతం రాసిన వారిని అని అనుకున్నాను బంగారు తల్లి అంటున్నారు. ఓకే కరెక్ట్ కింద పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మీ పేరు, మీ పేరు కావాలి నాకు ఇప్పుడు. ఓకే పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు, ఓకే పక్కన ఉన్న వర్డ్ ని తీసేయండి అది మీ వరకే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హిందూపూర్ నుంచి పంపించారు, అర్థం అవ్వట్లేదు అంటారా, ఓకే ఓకే. సో క్వశ్చన్ అయితే అర్థం కాలేదా, బట్ నేను చెక్ చేయిస్తానులేండి అది ప్రాబ్లం ఏంటనేది. టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్య గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే సంస్కృతంలో రాసిన వారిని పేరు కూడా చెప్పండి అని అంటున్నారు, చెప్దాం చెప్దాం. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారా కాదు దిలీప్ గారు చిన్మయ కీర్తి అందరు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో నాకైతే ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు చిన్నమస్తానరావు గారు. సో ఆన్సర్ అని పెట్టండి సార్, ఓకేనా? దానికి ఆన్సర్ అని పెడితే నేను అది ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాను, లేదా కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆన్సర్ పెట్టిన తర్వాత కొంత స్పేస్ లేదా ఒక చిన్న డాట్ సింబల్ అలా పెట్టి మీ పేరుని అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? అప్పుడు అది ఆన్సర్ అన్నాక అర్థమవుతుంది. సో అది విషయం. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే చందన గారు టుడే అదరగొట్టారు అంటున్నారు, థ్యాంక్ యూ. కోడుమూరు నుంచి ఊర్మిళ గారు వీరేష్ గారు అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను, మరి ఇంకొక ఆన్సరే ఉంది కాబట్టి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మన ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించిన కవి బమ్మెర పోతన అనమాట.

మరి ఇందాక నేను వినిపించిన పాటల్లో అయితే నన్నయ్య తిక్కన వీళ్ళైతే మీకు కనిపించారు కదా, మరి ఇందాక ఆ పాటని మీకు వినిపించి అట్లా జస్ట్ కన్ఫ్యూజ్ చేశాను. అండ్ ఇద్దరు కూడా పాపం కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఆన్సర్ ఏంటి అంటే, బొమ్మెర పోతన గారు మనకి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని మనకి తెలుగులో రాశారనమాట. మరి సంస్కృతంలో ఎవరు రాశారంటే వేదవ్యాసుడు. మరి అది విషయం, మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో రకరకాల అవయవాలు అయితే ఉంటాయి కదా, మరి అవయవాల సమూహమే మన శరీరం. మరి ఇందులో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఒక అవయవం కూడా ఉంది, అది ఏంటి? మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం అది ఏంటి, ఆ ఆర్గాన్ ఏంటి, మీకు తెలిస్తే 0866248814 కి ఆన్సర్ చేసేయండి. మరొక సాంగ్ వస్తుంది, వింటర్ స్టేట్ యూ.

0: నీరు తరుసలే కనే చుప్పులు
1: చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని చిటికెడులే చిన్న చిక్కుల్లో.

0: ఓలీ,
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, హరవీల ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. మంచిగా అన్నయ్య పాటు వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు మన లిసనర్స్ అయితే. ఇంకా మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. మరి ఇన్సులిన్ కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే మనకి ఈ డయాబెటిక్ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయన్నమాట. మరి అది సంగతి, మరి ఆన్సర్స్ చూద్దామా. మరి మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటే ఎవరు పంపించారు, బమ్మీర పోతనా అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అయితే. అండ్ ఈ క్వశ్చన్ కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి అయితే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మల్లీశ్వరరావు గారు, సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఓంకార్ గారు, గౌరీ గారు రామానగర్ నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి వినయ్, చంద్ర, సీత అండ్ ఫ్యామిలీ పంపించు, కాదు కాదు కాదు, వినయ్ గారు పంపించారు, చందన, సీత, జయశ్రీ పంపించారా. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అప్పలరాజు గారు పంపించారనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి, కానీ అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖాసిం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఐ రైట్ అంటూ వాసు గారు అడుగుతున్నారు, కరెక్ట్ అండి మీ ఆన్సర్ అయితే. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దిలీప్, చిన్మయ, కీర్తి లక్ష్మీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, సో బంగారు తల్లి అని అనగానే మీ పేరు గుర్తు చేసుకుంటా, ఓకేనా ఈసారి నుంచి. సో ఎవరు పంపించారు, త్రిమూర్తులు గుప్తా గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్ ని పంపించేశారు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడెన్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేకంగా బీటా కణాలు అని పిలువబడే ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటూ కూడా పంపించారు. ఓకే ఓకే ఫైన్. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ బ్లడ్డా, బ్లడ్ అవయవం కింద మారిపోయిందా, వీసీ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి, బట్ ఇట్స్ ఓకే, కానీ ఆన్సర్ అవ్వదు. అండ్ చక్కగా వాళ్ళ ఇంటి వరలక్ష్మీదేవిని నాకు అలంకారాన్ని పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చాలా బాగుందండి అలంకారం అయితే. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కానీ పైన ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే ఎవరు పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అనమాట. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగాచార్యులు గారు ఇంతకీ ఇప్పుడు క్లియర్ గా ఉందా లేదా అది నాకు మళ్ళీ ఇంకొకసారి టైప్ చేసి పంపించండి. అండ్ నెక్స్ట్ నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఇందాక దానికి యాక్చువల్ గా. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు అనుకుంటున్నారు, అట్ల లివర్ అని కాదు, ఇంకా ఇంకొక అవయవం ఉంది అదేంటనే చెప్తాను. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పంపించారు, ఇన్సులేషన్ కాదండి ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఏది అని అంటే ప్యాంక్రియాస్ అన్నమాట. సో మనకి

ప్యాంక్రియాస్ ద్వారా సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటే మన శరీరంలో డయాబెటిక్ కణాలకి మనకి పెరుగుదల అనేది క్రమంగా ఉంటుందన్నమాట. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ నుంచి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, మరి ఆ T20 వరల్డ్ కప్ ని గెలిచిన దేశం ఏది? ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న దేశం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇప్పుడు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

సాహం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా హర్విల్లులో. లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ని గెలుచుకున్న దేశం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, మరి చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు లేదు అనేది. అప్పలరాజు గారు పంపించారనమాట, హాయ్ చందన, ఉదయం నుంచి షో అదిరింది, బొమ్మ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ కూడా పంపించేశారు కదా. సో ఈ ఆన్సర్ పేరున ఇంకొక సినిమా పేరు కూడా ఉంది యాక్చువల్లీ, అదేంటో లాస్ట్ లో చెప్తాను.

చేశాను. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, మర్సి విజయ్ గారు ముసపేట నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ బీవీనగర్ నుంచి పంపించారు రాజశేఖర్ గారు, ప్యాంక్రియాస్ అంటూ ఇందాక దానికి. అండ్ అలాగే రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి నీరజ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరరావు గారు, శాంభవి గారు కంకిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే ఆస్ట్రేలియా అనుకుంటున్నారట, ఆస్ట్రేలియా యాక్చువల్లీ దేశం కాదేమో, ఖండం అవుతుంది కదా. సో శీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు, బట్ ఆలోచించండి మీరెక్కడున్నారో అదే ఆన్సర్ అవుతుంది, అది విషయం. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆస్ట్రేలియా అనుకుంటున్నారు రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి. నేను యాక్చువల్లీ క్లూ ఇచ్చాను, మరి క్లూ మట్టి కనుక్కోండి మీరైతే. అండ్ టీచర్స్ కాలనీ నుంచి పంపించారు న్యూజిలాండ్ మేడం ప్రస్తుతం అని చెప్పి, ఓకే ప్రస్తుతం అయితే వినిపిస్తుందా, ఓకే థ్యాంక్ యూ. అండ్ విరాట్ నందన్ గారు కూడా పంపించారు నమస్తే అంటూ, బట్ ఆన్సర్ అయితే న్యూజిలాండ్ కాదు, అది విషయం. అండ్ అలాగే ఓంకార్ గారు గౌరీ గారు రామానగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందల పాడి నుంచి కసిం గారు, ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై చంద్రమ్మ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ తో వాసు గారు చనువండి నుంచి, ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి. అండ్ అలాగే విజయవాడ నుంచి కాదు, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, ఓకే దేని పైన గెలుచుకుంది అనేది పంపించారా, ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దాసర్పాలెం నుంచి శివదాస్ రెడ్డి గారు ఫ్యామిలీ పంపించారనమాట. మీ డయాబెటీస్ నుంచి ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటూ పంపించారు. ఎస్ అదేనండి, నేను కూడా చెప్పాను. అండ్ థ్యాంక్ యూ మీరు కూడా షేర్ చేసినందుకు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, ఏ స్టేడియం ఎక్కడ మ్యాచ్ అవన్నీ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మెర్సీ విజయ మూసపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయమ్మ గారు పంపించారు పాల్వంచా నుంచి, పుష్ప మూవీయా కాదండి అస్సలు అవదు. అండ్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఢిల్లీ చిన్మయ్య గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి అంటూ త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు, రాజు గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు, నిష్క గారు అండ్ ఫ్యామిలీ. అండ్ ప్రోగ్రామ్ అదరహో అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే షో మాత్రం సూపర్ అండి చందన అంటూ పంపించారు. నెల్లూరు నుంచి మేము వింటున్నాము, ఒక్కొక్క ఆర్జే వాయిస్ అసలు అతిరిపోయింది, ఆర్జేలు మాత్రం సూపర్ గా చేస్తున్నారు, మీ వాయిస్ మీ మాట్లాడే విధానం చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు యాసలో చెప్పాలంటే షో మాత్రం అదిరిపోయిందండి, నెల్లూరు చేపల పులుసు లాగా అంటున్నారు, మంచిదండి థ్యాంక్ యూ అండి. సో నేను నెల్లూరు యాసలో ఈసారి మీతో మాట్లాడి వినిపిస్తా అయితే, మీకోసం ప్రత్యేకంగా వెంకటరత్నం గారు, బ్రహ్మదేవ్ గారు ఇద్దరు కూడా పంపించారు, థ్యాంక్ యూ. ఇలానే వింటూ ఉండండి మా షోస్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు మీరు ఎక్కడున్నారో అక్కడే అంటూ పంపించారు. సో నిజం మీరెక్కడున్నారు కూడా అప్పుడే అవుతుంది, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, మర్సి విజయ్ గారు థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ టుడేస్ గుడ్ షో అంటూ పంపించారు ఎవరు, బాయ్ టేక్ కేర్ అంటూ కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆన్సర్ వినరా ఎవరు ఆన్సర్, యాక్చువల్లీ మీరు అందరూ ఎక్కడున్నారో ఆ ప్రదేశం అనమాట, ఆ దేశమే. సో అది విషయం అర్థమైపోయింది కదా, అది మన ఇండియా, అది విషయం మన ఇండియా. ఈ 2026 ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ లో విజయాన్ని సాధించింది. సో న్యూజిలాండ్ ని ఓడించి మన భారత్ ఈ 2020 T20 వరల్డ్ కప్ ని మూడోసారి గెలుచుకుంది అనమాట, సూపర్ కదా, వావ్ వాటే
ఇది మంచి ఈ గెలుపు అనేది వచ్చేసింది కదా మనకైతే. మరి అదే విషయం, మరి హరివిల్లు ప్రోగ్రామ్ అయితే ఎండింగ్ ఇచ్చేసాను ఇలాగా. మరి ఒక మంచి పాట కూడా వచ్చేస్తోంది పంత మూవీ నుంచి. ఈ పాట వింటూ టాటా చెప్పేస్తున్నాను, మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా నోటా ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం నూతన నిబంధనలతో కూడిన 3 కీలక జీవోలను జారీ చేసింది. నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలో వైస్ చైర్మన్ ఒక్కొక్కరి చొప్పున ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం రహత్ పథకాల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపానెల్డ్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అనగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్డుల ద్వారా 5 లక్షల బీమా అందుబాటులో ఉంది. అర్హులైన వారు pmjaway.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. చిరకాల ప్రతినిధి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:10 దాటి 4 సెకండ్లు. మీరంతా చూసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విద్యురాజే చిన్నబాబు. అసలుకి ఎంతమందికండి బుల్లితెర వెండితెర మీద మనం నటించాలి, నటులు అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని ఎంతమంది కళ్ళకంటారండి. సూపర్ కదా. ఎప్పటికీ కూడా ఎంతో ప్రావీణ్యం ఉండి స్కిల్స్ ఉండి నటన వచ్చిన మట్టిలో మాణిక్యాలు ఎంతమంది, ముళ్ళకంపలో మల్లె తీగలు ఎంతమంది ఉన్నారు కదా. కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశం తెలియక అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి రోజుల్లో అంటే పూర్వపు రోజుల్లో సినిమాలోకి వెళ్ళాలంటే ఆట కావాలి, పాట కావాలి, డ్యాన్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి. మరి అలనాటి తారలో ఒకరైనటువంటి జమున గారి గురించి మనం కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లో.

జమున గారు ఆగస్టు 30, 1936 జన్మించారండి. అసలు పేరు జానాబాయ్ అండి. తండ్రిని పండి శ్రీనివాసరావు గారు, తల్లి కౌశల్యాదేవి. చిన్నతనంలోనే తల్లిగారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. సంగీతంతో పాటు డాన్సులు కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు జమున గారు. గుంటూరు జిల్లా దుగ్గిరెల బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం కూడా ఉందండి. అలా జగ్గయ్యకి చెందినటువంటి, అంటే జగ్గయ్య గారికి చెందినటువంటి కెల్జీ రాజు పాత్రం అనే నాటకంలో ప్రవేశించారు జమున గారు. ఆ తర్వాత ఏం జరిగిందనే మొదట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జమున గారు అండ్ పివి శ్రీనివాసరావు గారు ఆలపించిన పెళ్లి రోజు చిత్రం నుంచి ఈ పాట వింటుండేవండి. వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విజయవాడజీ చిన్నబాబు. అసలు ఆంధ్రుల అత్త అనగానే ఎవరు గుర్తొస్తారు? అదేనండి, సూర్యకాంతం గారు కదా. ఆ పాత్రకి, అత్త పాత్రకి సూర్యకాంతం గారు తప్పితే ఇంకెవరైనా ఒకవేళ ఆ రోల్ మోడల్ చేసినా గానీ అంతలా కూడా యాక్ట్ చేయలేరు. అదేవిధంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్యభామ అసలు అనగానే గుర్తొచ్చేది మన జమున గారి అనమాట. ఈ పాత్రకు సావిత్రి గారు ఇచ్చిన అంత ఇదిగా కూడా యాక్ట్ చేయలేకపోయారు అని నా అభిప్రాయం. మరైతే ఈ జమున గారు నటించినటువంటి సత్యభామ పాత్ర ఇప్పటికీ, అంటే సత్యభామలో ఉన్నటువంటి ఆ అహంకారం, రాణి మాలినీదేవిలో ఉన్నటువంటి ఆ ప్రదర్శన, ఆ సత్యభామ దర్పానికి, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానికి హుందోతనానికి, గౌరమ్మ చిలిపితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ జమున గారి అన్నమాట.

స్టూడియోలో సమయం చేస్తే 11:32 దాటి 27 సెకండ్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమునా గారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. జమునా గారు మొదటి సినిమా పుట్టిల్లు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 100 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కృష్ణ గారితో సహా పలువురు దిగ్గజ నటులతో జమునా గారు నటించారు. ఆర్ద్రతకు, అనురాగానికి

అనుబంధానికి ప్రేమకు ప్రతీక నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేయటం నటిగా జమున గారి ప్రత్యేకత. వీరి గురించి మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండి వినండి వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబురు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం వాళ్ళు పిసిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు. వీతీవ్ర ఆర్జే చిన్నబాబు సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమున గారి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో మొత్తం కలిపి 198 సినిమాలలో నటించారు జమున గారు. ఇక 1967 హిందీలో చేసినటువంటి మిలన్ సినిమాకు, 1964 విడుదలైన మోగమనసుల సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు జమున పోషించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించినటువంటి సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండితెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు.

నిపుణుల సమయం చూస్తే 11:50 దాటి 35 సెకండ్లు. కబులు వింటున్నారు విత్యువరాజీ చిన్నబాబు. ఆల్రెడీ చెప్పేశాను కదా, శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమునా గారు పోషించిన సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండి తెర సత్యభామగా జమునా గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరి చూపిన అభినయం, పొగర్రు, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ చరిత్రలో సత్యభామ అనగానే జమునా గారు గుర్తుకు వస్తారు. కళారంగానికి జమునా గారు చేసిన సేవకుగాను పలు పురస్కారాలు కూడా అందుకున్నారు మన జమునా గారు. వింటున్నవండి వివిధ భారతి FM 101.3.

వీడి దొంగ ఈ చిత్రం కలిసి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు వేసిన పాట సిరివేనెల గీతానికి ఇళయరాజా సంగీతం.

సీనియర్స్ నుంచి జూనియర్స్ ఎన్నో నేర్చుకుంటారు కదా. ఎస్, అనుభవ పాఠాలే మనకు పాఠాలుగా ఎన్నో అంశాలను నేర్పుతాయి. అంటే మనం అనుభవం ద్వారా నేర్చుకునేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున గారి అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం నటిగా జమున గారి ప్రత్యేకత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశంలోని న్యాయ వ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భేదాభిప్రాయాన్ని ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించే సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రధాన న్యాయమూర్తుల వేదిక సమావేశంలో 2 రోజు జరిగిన ప్రతినిధి బృందాల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ న్యాయాన్ని సమయానికి అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు సిద్దమైంది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో యువకులు గల్లంతుపై మంత్రి గుట్టిపాటి రవి ఆరా తీశారు. ఎస్పీ అధికారులతో మాట్లాడారు. యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గత 2 రోజుల నుంచి డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఫీడర్ కెనాల్ వెంట పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజావేదిక వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 7-8-9 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు. ప్రజాప్రతినిధుల శిక్షణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ప్రేమ్ అంటే ఇదేరా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు మిత్ర పాటు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:07 దాటి 46 సెకండ్లు. మీకు తెలుసా ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మనకు తెలియనటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మీకు తెలుసా ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ భూమిపై మరియు సముద్రంలో చూడడానికి చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉండేటువంటి అరుదైన జీవులు కూడా ఉన్నాయి కదా. అవి చూస్తానికి చాలా వింతగా ఉంటాయండి. మనం రోజు చూసేటటువంటి మంకీస్ కంటే భిన్నంగా బోర్నియా జీవులలో, అంటే అక్కడ ఉన్నటువంటి బోర్నియా దీవులలో ఉన్నటువంటి జీవులలో మంకీస్ దీనికి వ్యతిరేకంగా ఉంటాయి. ప్రోబోసిస్ కోతి అంటారు. ఈ కోతికి ఏనుగులాంటి తొండం, పెద్ద ముక్కు ఉంటుందట. చాలా వింతగా ఉంది కదా. సముద్రంలో చాలా భయంకరమైనటువంటి జీవులు ఉన్నాయి కదా. మరి లోతైన సముద్రం నివసించే షార్క్ చేపకు పొడవాటి ముక్కు, పదునైన దవడలు కలిగి ఉంటుందట. చాలా ప్రమాదకరమైనటువంటి జీవులు సముద్రంలో నివసిస్తూ ఉంటాయి కదా. మరి ఈ గో

గోబ్లిన్ షార్క్ చేప, దీని పేరే అదట గోబ్లిన్ షార్క్. ఇది ఇంత ప్రమాదకరమైన జీవుల దగ్గరికి అంత లోతుగా ఎవరు వెళ్ళరనుకోండి, బట్ అలాంటి విషయాలను మనం తెలుసుకొని ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ప్రమాదాన్ని పొంచి ఉంది అనగా దూరంగా వెళ్ళిపోతాం కదా. ప్రతి ఈ జీవకోటిలో, ఈ ప్రపంచంలో ప్రతి జీవులు కూడా గమనిస్తూ ఉంటాయి, ప్రమాదం పొంచి ఉంది అనగానే దూరంగా పారిపోతాయి కదా. ఇలాంటి ప్రమాదకరమైన జీవులు జరిగి మనం అస్సలు వెళ్ళకూడదు ఉన్నాయని తెలుసుకోవడంలో ఉంది కదా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3.

పెళ్లి చిత్రానికి మనో బృందం ఆలపించిన పాట వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: आज भारतीय दुनिया की टॉप कंपनीज को लीड कर रहे हैं. अगर भारतीय दुनिया की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారం

పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజరీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా

గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వంశీ చిత్రానికి విదితునారాయణ సుజాత ఆలి బిజినెస్ తిరువినల గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 27 సెకన్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా వస్తువు బ్యాలెన్స్ తప్పో లేకపోతే దానంతరకు అదే పడిపోతే ట్రింగ్ అనే మూత వస్తుంది. అప్పుడే కొంచెం భయంగానే ఉంది. వస్తువు కదలదు, బట్ ఎవరైనా కదిలిస్తేనే కదులుతుంది. అలాంటి వస్తువు కింద పడింది, సౌండ్ వచ్చింది అనగానే కాస్త భయం వేస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే రాళ్ళు వాటంతటవే కదులుతాయట. మీరిన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులో తమంతట తామే ఒకచోటి నుండి మరో చోటికి కదులుతాయట. అంటే మనుషులు జంతువులు సాయం లేకుండానే అవే రాళ్ళండి. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులో ఇది జరుగుతుంది. కనీసం ఏదైనా జంతువు మనుషులు ఎవరో ఒకళ్ళొచ్చి కదిలిస్తే ఏం కదులుతుంది కదా. అలాంటిది ఎవరి ప్రమేయం లేకుండా ఎందుకు ఇలా కదులుతున్నాయి, అదొక మిస్టరీ. రాళ్ళు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తాయట. ఈ రాళ్ళు కదులుతూ ఉన్నప్పుడు రాళ్ల వెనుక ఒక మార్గాన్ని వదులుతూ వెళతాయట. మనం ఇసుకలు నడిచేటప్పుడు మన కాలిముద్రలు కనిపిస్తాయి కదా, అలానే ఈ రాళ్ళు కూడా తన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మెల్లమెల్లగా కదులుతున్నప్పుడు వాటి ముద్రలు ఉంటాయి కదా దారిలాగా, అది వదిలేస్తూ వెళతాయట.

ఇది వినటానికి ఒక విచిత్రంగానే ఉంది, కానీ ఇది ఒక అంత చిక్కని మిస్టరీగా ఉందండి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ప్రవరాక్షుడు చిత్రానికి హేమచంద్ర గీత మాధురి ఆలపించిన గీతం వినిద్దాం. వింటనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసు వింటున్నారు వి తీవ్ర చిత్తిన బాబు.

మీకు తెలిసిన ప్రోగ్రామ్ ఏంటి? అరవి తివరాజీ చిన్నబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నదని మీకు తెలుసా? అవునండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నది. ఈ విషయం, ఈ మైదానం ఒక భారీ అద్దంలా మారి ఆకాశంలో తన ప్రతిబింబాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంటుంది. నిజానికి మనం అద్దం ఇక్కడ కింద పెట్టినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అలా ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా. అలానే ఈ అతిపెద్ద ఉప్పు మైదానం మనకు అద్దంలా కనిపిస్తుంది. అంటే ఆకాశం కూడా మనకు కింద కనిపిస్తున్నట్లు ఉంది. ఇది బొలీవియాలో ఉందండి, భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే అల్లుడా మజక చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన వీటిని గీతం వింటుంది వింటండి. వివిధ భారతి FM 1.3 MHz పై మీకు తెలుసా వింటున్నారు. ఇది చివరి పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు రాష్ట ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరులో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కెఎచ్ నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొరతతో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని రాష్ట ఎన్నికల సంఘం భావిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 35 కోట్లు కేటాయించి 370 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్దరించేలా చేశారు. దీంతో 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సమన్వయ కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి ఏపీ నుంచి 4 ఎజెండా అంశాలను రాష్ట జలవనరుల శాఖ ప్రతిపాదించి కమిటీ చైర్మన్ కు సమర్పించింది. జనవరి 2న జరిగిన ఈ కమిటీ మొదటి సమావేశంలో కీలక చర్చలేవీ లేకుండానే వాయిదా పడటంతో ఈ నెల 7న ఢిల్లీలో కమిటీ సమావేశం జరగనుంది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆలయ శిఖరం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిసి లాల్ పిసిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:07 దాటి 10 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. మరి ఈ సమయంలో ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయండి. అసలు వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి వస్తున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీజనల్గా అనేక వ్యాధులు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు వర్షాకాలంలో మరి కలుషిత నీరు, దోమలు, ఈ వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు, గాలి ద్వారాగా వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులు, ఈ సీజనల్ డిసీజెస్ గురించి ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలని స్త్రీలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇల్లు చూడు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలిని చూడు అంటారు. ఇంట్లో అందరి అవసరాలు తీర్చేది అమ్మ. వంట, వార్పు, వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి ఏమైనా రుగ్మతలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంతేకాకుండా ఇల్లు, ఇంటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పూర్తి అవగాహన ప్రతి మహిళ కలిగి ఉండాలండి. మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, ఈ కాలంలో దోమల ద్వారా, కలుషిత నీరు ద్వారా, గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. అసలు ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక పాట అయితే విందాం, మా స్టార్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్.

మన శరీరంలో ఎక్కువ భాగం ఉండేది నీరు. నీరు కలుషితం అవ్వకుండా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ కలుషిత నీరు త్రాగడం వలన అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా వ్యాధులనేవి వ్యాపిస్తూ ఉంటాయి. మనం త్రాగేటటువంటి నీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మరి కలుషితమైతే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డయేరియా, అమీబియాసిస్ అంటే మొదలగు వ్యాధులనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కలరా వ్యాధి అండి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు త్రాగడం వల్ల ఇది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులు కూడా ఉంటాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి నీరు కలుషితం అవ్వకుండా చాలా శుభ్రమైన నీటిని మనం త్రాగాలి. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. కలుషిత నీటిలో వైరస్ల వల్ల కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతూ ఉంటాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, కామెర్లు, ఆకలి లేకపోవటం, తీవ్రమైన అలసట వంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి కలుషిత నీరుకు చాలా దూరంగా ఉండాలి. ఇక నీటిలో పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి అమీబియాసిస్ కదా. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, జిగటు విరోచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మరి కలుషిత నీటి వలన వచ్చేటటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం. మరి నివారణ ఎలా అండి, మరి వాటికి టిప్స్ ఏమిటనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఖుషి చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు వి తీవ్ర ఆర్జే చిన్నబాబు.

0: స్టూడెంట్ల సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది కదా. ఈ పాట మనం ప్రాంతీయ వార్తల తర్వాత విందాము.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్టవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ
1: 2 నెలల్లోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రానికి సహకరిస్తుందో అదేవిధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీఈ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమీక్షా సమాపేశాన్ని

0: నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
1: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణా జిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
2: కిరీపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటున్నానండి. అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. విపత్తి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చలి చలి చలి చలి చలి.
1: ఘరన దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విన్నారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకులు

0: తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
5: అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే 8662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. పేడనా జోగానందరావు కాలని చప్పలరాజు గారు, హాయ్ చిరబాబు, వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈపూట నా భోజనం కట్టు, మీరేసేటటువంటి ఆ పాటలకి నేను డాన్స్ చేస్తాను. సినిమా కబుర్లో జమునా గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, ఇక సందరి సందరిలో నువ్వు ప్లే చేసే పాటలకి డాన్స్ చేయడమే నా పని సాయంత్రం వరకు అంటున్నారు. అవునా, బాగా చేయండి డాన్స్. వెల్కమ్ టు సందరి సందరి సందరి గురించి ఒకే ఒక్కడు ఓకే రెడీ వెల్కమ్. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ చిన్నబాబు గారు, స్మాల్ బాయ్, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు వెల్కమ్ అండి. సందరి సందరికి నరేష్ మెరసి, రోజా, శిరీష ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సొక్కుబాయ్, బాగున్నారా సార్ అంటున్నారు. బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చాలా రోజుల తర్వాత బాగున్నారా? సూపర్ హిట్ సాంగ్స్ తో మొదలై సందరి సందరికి స్వాగతం సుస్వాగతం. రామళ్ళకోట నుంచి అబ్దుల్, దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఎవరు? దసీర్ సంధ్య ప్రొద్దుటూరు, వెల్కమ్ టు సాదరి సందరి జూనియర్ సాయి కుమార్ చిన్నబాబు గారు అంటున్నారు. దస్తగిరి సంధ్య వెల్కమ్. నెక్స్ట్ చిన్నబాబు గారు స్వాగతం. ఓకే, వేటపురం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందరి సందరికి స్వాగతం పలుకుతున్నారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, సందరి సందరికి స్వాగతం. నెక్స్ట్ హాయ్, బాగున్నారా? విజయలక్ష్మి విజయవాడ, చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ నా పేరు డి సూర్యబాబు. ఎస్ ఓకే, వారి సతీమణి గారి పేరు కళ్యాణి అట, కామేశ్వరిపేట నుంచి పంపించారు. శ్రీకాకుళం హాయ్ సార్ అంటున్నారు. హాయ్ అండి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారండి, దేవరపల్లి నుంచి. గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కి, మీరాబాయ్, ముత్యబాయ్ హాయ్ అండి. నెక్స్ట్ హాయ్ అంటున్నారు నూతనంగా వస్తున్న శ్రోత. పేరైతే పంపించలేదేమిటి, ఎవరండి మీ పేరు? బాలరంగాట అని పేరు. హాయ్ అంటున్నారు. హాయ్ అండి, వివిధ భారతికి స్వాగతం సుస్వాగతం అండి. గడ్డం అంకే గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, హాయ్ అంటున్నారు. హాయ్ అండి, సందరి సందరికి స్వాగతం. హాయ్ చిన్నబాబు గారు, వెల్కమ్ టు సందరి సందరి. శివ మస్సాన్ గుంటూరు నుంచి హాయ్ అండి. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి పంపించారు. రామ, కార్తిక్, వెన్నెలవల్లి, అనురాధ, మదన్ కుమార్, రాఘవేంద్ర. నేను ఇంకా ప్రశ్నలకు వెళ్ళలేదు, అందరూ పంపిస్తూ ఉన్నారు. పెడ నుండి నరసన సేవకంగా హాయ్ అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్ అందరికి, హాయ్ హాయ్ హాయ్. ఇక నేను ప్రశ్న చెబుతాను, ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం పంపించండి. మనం కోళ్ల పెంపకం చేస్తుంటాం, పొట్టు పురుగుల పెంపకం కూడా చేస్తాం కదా, అయితే తేనెటీగల పెంపకం కూడా చేస్తాం. పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? అర్థమైందనుకుంటాను, మరోసారి చెప్పనా? పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. మించడేమండి, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరి సందరి విత్ యువరాజి చిన్నబాబు.

స్వాంధ్రేలో చెరవబడిన ప్రశ్నకు సమాధానాలు చాలా మంది పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి? పొట్ట పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? నరసమ్మ శివగంగా పేడన నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అప్పల రాజు గారు పేడన జోగానందరావు గారి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు బిఆర్డా. ఇది కొంచెం ఆలోచించాలి. మూసాపేట

గ్రామం నుంచి పంపించారు నరేష్ వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం. ఆయ్ చిరబాబు గారు, రాకింగ్ మధు అట, ఐఎమ్ రాకింగ్ మధు. ఓహో, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఇంకెవరు, విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ జశ్విని, సీత, సమత, చిన్బాబు, తేజు, వీళ్ళందరికీ హాయ్ చెప్పాలా? హాయ్, ఓకే. కనకారావు పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్ గుంటూరు శివగారు పంపించారు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ మీరు కూడా. కృష్ణా జిల్లా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కొంచెం రాంగ్ ఆన్సర్ అండి, నేను చెప్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, అంజలి గారు పంపించారండి బాలానగర్ నుంచి, ఆన్సర్ వచ్చేసి రైట్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్ పంపించారు. దస్గిరి సంధ్య ప్రతి కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, నెక్స్ట్ ప్లీజ్ సార్, ఎవరు ఆర్జే రావట్లేదు ఎందుకు సార్ అంటున్నారు. అవునా, పర్సనల్స్ ఉంటాయి కదా సార్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. హాయ్ సార్, మరొక్కసారి క్యాదర్ క్యాదర్ వీరేష, హాయ్ సార్, మరొకసారి ప్రశ్న రిపీట్ చేయమంటున్నారు, నేను వినలేదు అంటున్నారు. సూర్యబాబు గారు, కళ్యాణి గారా, ఆహా, ఏమి లేదండి, పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. జీ రెడ్డి నుంచి వికల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు పంపించారు, షేఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి జిల్లా నుంచి, రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు, అక్షయ ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్. తులిమిల్లి రవి సొనంపల్లి గ్రామం నుంచి పంపించారు వీరు, గన్నవరం మండలం, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సరే. అబ్బా, రెండు పంపించారా. హాయ్, నా పేరు తులసి, మౌనిక, జయంత్, నందికొట్కూరు నుంచి పంపించారు వీరంతా, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ ఫాతిమాబి, వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఆయ్ చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రియా ప్రియతమ రాగాలు సూపర్ సాంగ్స్ వేశారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. తలంపాడు గ్రామం దొరవారి సదరం మండలం తిరుపతి జిల్లా సమాధానం వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి. మధు ప్రసాద్ గారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది కూడా. చిరుబాబు గారు వచ్చారా, మెదడుకు మీద పెడుతున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆహా, గోదావరి జిల్లా అఖివీడు నుండి కిషోర్ లక్ష్మణరావు గారు. నేను చెప్తాను, కొంచెం రాంగ్ ఉంది. మామా జరిద్ర శ్రీభాను జరిద్ర బొమ్మడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం చిరుబాబు గారు, ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా? విజ్ఞాన విదోపు వినోదపు బడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉప్పొంగు అనుబంధ, ఓహో తడి, కొంటి ప్రశ్నల జడి, మన ఈ సందడి సందడి. ఆహా, ఎలా ప్రాస భలే రాశారు. మహమ్మద్ ఎన్నదిల్లో భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కొంకాల గ్రామం నుంచి పంపించారండి అరవింద, తులసి, రాఘవేంద్ర, వీరంతా జయదుర్గ గారు, రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఇచ్చిన బాబు గారు, ఎలా ఉన్నారు? ఆశ శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్ పంపిస్తూ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ ఇచ్చిన బాబు గారు, ఎలా ఉన్నారు అంటున్నారు గండం అంకయ్య గారు, వారి కుటుంబ సభ్యులు. హాయ్, రైట్ ఆన్సర్ పంపించారు. రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. మోసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, ఒక్కసవి అమంత పెద్దన్న, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి గారు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కర్నూలు నుండి ముసఫర్ నగర్ నుంచి పంపించారండి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ, పవన్ కుమార్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు, రామకార్తిక వెళ్ళి చెప్పి చదివేశాను కదా ఇది. సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ వచ్చి సూపర్. నేమ్ జాన్సన్.

విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హాయ్ ఆయ్ డార్లింగ్, ఎన్నాళ్ళకి మీ వాయిస్ వింటున్నా, నా పేరు శ్రీనివాస వర్మ, నక్కగూడ నుండి. మీరు అడిగిన ప్రశ్నకు

లేదు. ఆ రేడియో ఆగిపోతుంది. గమనించండి సార్ ప్లీజ్. సార్ ఇక్కడ సార్ వాళ్ళకి నేను తెలియజేస్తానండి, ఇంజనీర్ సార్ వాళ్ళకు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సందర్శనరికి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు. అవునా, స్వాగతం ఏంటండి? ప్రశ్న అడిగాను కదా, ఎవరంటే సూరిబాబు గారు, కళ్యాణి గారు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ నరసింహారావు గారు దేవి, వీరు పంపించారు రైట్ ఆన్సర్ ఏంటండి, కొత్తగూడెం నుంచి పంపించారు వీరు. చిరుబాబు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. మహారాష్ట్ర నుంచి పంపించారు, సోలాపూర్ నుంచి వరుణ్ ఆదాం రైట్ ఆన్సర్ పంపిస్తూ. తర్వాత ఎవరు, విజయవాడ రేడియో స్టేషన్ ఆదాం గారు పంపించారండి, వీరు కొత్తగా వస్తున్న శ్రోత. ఇది సందడి సందడి అండి, ప్రశ్నలు అడుగుతాం వాట్సాప్ ద్వారా, మీరు సమాధానాలు తెలియజేయాలి. స్వాగతం అండి ఆదాం గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్, వనపర్తి జిల్లా ఆనంద ఆత్మకూరు నుంచి. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నాగార్జున, లక్ష్మణయ్యంపేట రైట్ ఆన్సర్. ఆర్జే గారు, ఓహో, కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ మహమ్మద్ ఎనిదుల, భవనపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన వాట్సాప్ మెసేజ్లన్నీ చదివేశారండి. ఆన్సర్ వచ్చేసి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటే, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా, కంగ్రాచులేషన్స్. నేను ఒక పాట వినిపిస్తాను, ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెప్తారా, పాడిన వారు చెప్తారా, ఏం చెప్తారో మీ ఇష్టం. మనం కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే కాస్త ఇబ్బంది పడుతున్నారు, వద్దదు, తోచి తోచి మరో ప్రశ్న అడుగుతాను. జాతీయాలు, సామెతలు తెలుగులో కోకొల్లాలు ఉన్నాయి. ఏమండి, ప్రపంచం మొత్తం మీద అందమైన భాష ఏది అంటే తెలుగు భాష అని నా అభిప్రాయం. దేశ భాషలందు తెలుగు లెస్స ఎంత అందంగా ఉంటుందండి, అక్షరాలు ఎంత రమ్యతంగా, గుండ్రంగా, అద్భుతంగా ఉంటాయి కదా. శ్రీకృష్ణదేవరాయలు మహారాజుల వారే తెలుగుని ఎంతలా ఇష్టపడ్డారు, సూపర్ కదా. సరే, తెలుగు సామెతలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సామెతే నేను ఒక అర్థం చెప్తాను. అంటే ఒక తెలుగు సామెతని మీరు పూరించాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే, అక్షర మొక్క రాదు కానీ ఆ తర్వాత ఏమి చేశాడు ఈ సామెత ఏమిటంటే, మాటలు తప్ప పని చేత కాని వారి గురించి చెప్పేటటువంటి సామెత, వారికి మాత్రం సరిగ్గా సరిపోతుంది. అక్షరం ఒక్క రాదు కానీ ఆ తర్వాత, నెక్స్ట్ పూరించాలి మీరు. ఈ సామెత ఏమిటంటే, మాటలు తప్ప పని చేత కాని వారికి సందర్భంలో అంటే వారి గురించి చెప్పేటటువంటి సామెత అండోయ్. మరి ఇది పూరించాలి అంటే 8662424 నెంబర్కు వాట్సాప్ ద్వారాగా పంపించండి. వింటూనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సందేశ్ అందరి వింటున్నారు విత్యువరార్జీ చిన్నబాబు సందేశ్ అందరి రెడ్డి ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, ఆ ప్రశ్న మరలా రిపీట్ చేస్తాను, ఎవరెవరు పంపించారు కూడా చూస్తాను. తెలుగు సామెతను పూరించండి అన్నాను, మరి అక్షరం ముక్కర్ రాదు గాని ఆ తర్వాత ఏం చేశాడు? ఐ మీన్స్ అది పూరించాలి. ఈ సామెత ఏమిటంటే మాటలు తప్ప పరిచేత గాని వారికి నిర్దేశించి చెప్పేటటువంటి సామెత. ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలా మంది అయితే పంపించారండి. ఓయ్ నిజంగానే తెలుసా ఏమిటి మీకు? కొండారెడ్డి సిద్ధపడలో కడుపు జిల్లా నుంచి. ఆహా, కొంచెం దగ్గరగా వచ్చారు. కాదు, నేను చెప్తాను, పూరించడం సరిగా పూరించలా. రామనగరపు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్, అంటే దగ్గరికి వచ్చారు అంటే కొంచెం తెలిసి ఉంటుంది మీకు. నరేష్ మెరిసి కుటుంబ సభ్యులు పేర్లు చదవడం లేదని పెట్టారు, ఆన్సర్ అయితే పంపించట్లేదండి. ఒక్కసారి ఫస్ట్ టైం చదువుతానండి, తర్వాత ఏమో కుటుంబ సభ్యులు అంటున్నాను. యాదవ్జీ సక్కుబాయి, లక్ష్మీ నరసింహ, ఓంకార్, ఓకేనా? రోజా శిరీష. తర్వాత ఎవరు చూద్దాం? కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుండి రామలక్ష్మి కార్తిక్ వెనిలవల్లి.

రామకార్తిక వెనిడవల్లి. సమాధానం రైట్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు వచ్చి నాకు వచ్చింది కనకరావుపేట నుంచి. కాదు, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సూపర్, రైట్ ఆన్సర్. తెలిసిపోయిందా? తెలియదేమో అనుకున్నాను. ఆన్సర్ వచ్చేసి ఎక్కడండి? తర్వాత ఎవరు, అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి పంపించారు. ఏమిటని, అక్షర ముక్క రాదు కానీ రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు కూడా నమస్తే చిరుబాబు అంటూ పంపించారండి. ఎవరు, కొత్తగూడెం నుంచి పంపించారు. పేరు చదవట్లేదా? నరసింహారావు గారు, దేవీనగర్. చదివేనకండి కొత్తగూడెం. అనంతపురం చంద్రరాధా గారు, అక్షర ముక్క రాదు కానీ రైట్ ఆన్సరే. మీరు కూడా పంపించింది. కొంకల్ గ్రామం నుంచి అరవింద తులసి. ఓకే, జగద్గురు ఆకాశమంతా. కొంచెం దగ్గరకు వచ్చారు, రైట్ అయి పంపించారు మీరు కూడా. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు. మాటలు మాత్రం కోటలు దాటుతాయట. కాదు, నేను చెప్పేస్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇది అగ్రహారం నాదే అన్నట్లు ఆశా శ్రీనివాస్ బెంగళూరు. కాదండి, నేను చెప్పేస్తాను. భాస్కర్పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి పంపించారండి. ఎవరు, మాలానగర్ నుంచి అంజలి గారు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారు చూద్దాం. కుసుమ అంబటి నగర్ చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరు చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మాటలు చేత కాదు కానీ తర్వాత ఏం జరిగింది. పాలంపాలయ ఆలగడ్డ నందిని జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అక్షయ గారు పంపించారు, విరాట్ గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, వెంకట సుబ్బయ్య గారు రైట్ ఆన్సర్. వేదంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం. అక్షర ముక్కరు అది కానీ అమాయకత్వం తెలియటేటలు ఎక్కువ. కాదు, పట్టకొస్తే అక్షర ముక్క లేదట. కాదు, నేను చెబుతాను ఆగండి. నెక్స్ట్ చిన్నబాబు గారు పట్టకోసిన అక్షర ముక్క రాదు. కిషోర్ నంద్యాల. కాదు, నేను చెప్పేస్తాను ఆగండి. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, రామలకోట నుంచి. అక్షరం ముక్క రాదు కానీ రైట్ ఆన్సర్ పంపించారండి. దుబాయ్ భాషా గారు, ఫ్యామిలీ మెంబర్స్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు పంపించారు. పుస్తకం తిరిగేసి చదివాడట. అక్షర ముక్క రాదు కానీ పుస్తకం తిరిగేసి చదివాడట. భలే ఉంది ఇది. నరసన్న శివగంగ కవిత రాస్తానన్నాడట. కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు, టైపింగ్ చేస్తూ ఉన్నారు. చిన్నబాబు గారు, శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. సూపర్. అంబపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ ఒగ్గ శివయ్య ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఆర్టీసీ కాలనీ నుంచి పంపించారు, శ్రీహరి రామకృష్ణ ఫ్యామిలీ స్వామి గారు, వీరంతా పంపించారు. అక్షరముక్ రాదు కానీ అగ్రతామలు నాకే అన్నాడట. దగ్గరికి వచ్చారు. ఐ మీన్, నేను చెప్తాను ఆగండి. కానూరు నుంచి తాతారావు గారు, కిందికి తిమ్మరాజు పరికి పోసే అక్కడ కూడా కాదండి. తర్వాత ఇంకా పంపించారండి, తర్వాత చదువుతాను. మరి సమయం చూస్తే 3 గంటలు కావస్తుంది కదా. న్యూస్ హెడ్లైన్స్ విందాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈ రోజు అందజేశారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్టు సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు

స్వామివారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కెఎస్ నరసింహనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల రథోత్సవంలో ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.

వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అమాయకత్వం కాదు, ఓకే, అఘాయత్వం, తెలివితేటలు ఎక్కువ అని కాదండి నేను చెప్తాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు వీరు. 64 కళలు వచ్చు అన్నాడట. అక్షర మొక్క రాదు కానీ 64 కళలు వచ్చు అన్నాడట. అవునా, వేదాంతం చదువుతా అన్నాడట. ఆహా, నరసన్న శివగంగ, అక్షర మొక్క రాదు కానీ వేదాంతం చదువుతానన్నాడట. కాదు, చెప్తానాగండి. అంటే నేను అనుకున్నది వేరు, మీరు చెప్పేది వేరేగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్రభాకర్ రావు గారు పంపించారు. స్వరూప రెబ్బాన, వీరంతా పంపించారండి. ఆన్సర్ కే కాదండి, ఎస్ఆర్కే నుంచి. నేను చెప్తాను, అక్షర ముక్క రాదు కానీ అవతల పేజీ తిప్పమన్నాడంట. అబ్బా, ఇది ఎక్కడ గొడవండి బాబు, పేజీని కూడా తిప్పుతాడు. కాదు, చేస్తానాగండి. అవతల పేజీ అక్షరముక్క రాదు కానీ అవధారిణి అన్నాడంట కిషోర్ నంద్యాల. కొత్త కొత్త పంపిస్తున్నారు, బాగుంది. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. అక్షరముక్క రాదు కానీ అక్షరాన్ని వెళ్ళిస్తానన్నాడట. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. సివి శ్రీనివాస రెడ్డి గారు పంపించారు. కాదండి, ప్రొద్దుటూరు నుంచి ఐ చిరబాబు గారు. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. అక్షరం ఒక రాదు కానీ అల్లం పచ్చడి అన్నాడట. ఎక్కడ కూడా అండి బాబు, మాటలు చేత కదా కానీ రైట్ ఆన్సర్ పంపించారు. హీరో అభిలాష శివ కృష్ణ సంతోష స్పందన వీరంతా ప్రొద్దుటూరు నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు, మహమ్మద్ ఇనితుల భవనపడి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరైనా ఉన్నారా ఎదురు చూస్తున్నాను, బట్ ఇంకెవరు లేరు. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. లేట్గా లేటెస్ట్గా ఇంకెవరైనా పంపిస్తారేమో అని చూస్తూ ఉన్నాను. ఎవరు పంపిస్తున్నారు చూద్దాం. అబ్బో, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరణ నుంచి, సూపర్. అక్షర మొక్క రాదు కానీ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఇక ఎవరు వాట్సాప్ మెసేజ్ లేవు కదా. అక్షర మొక్క రాదు కానీ ఆకాశం అంత పందిరి వేస్తానన్నాడట. రైట్ ఆన్సర్ పంపిన మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

సరదా సరదా సాగే సందడి సందడిలో మరి మరో ప్రశ్నకి సిద్ధంగా ఉందాం, రెడీ అవ్వండి, పదండి పదండి, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ముందే చెప్పాను కదా, సామెతలు జాతీయాలు మన తెలుగులో కోకొల్లాలుగా ఉన్నాయి, పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. మరి ఆ తెలుగు

విభిషక సౌందర్యం అందం, మరి గేయ రచితలు గీత రచితలు ఎంత అద్భుతంగా రాస్తారు. అనేక రసాలను రవళించి చక్కని అక్షరాల్లో మార్చి అద్భుతమైన పాటలు రచించారు. బట్ నేను అడిగేది ఏంటంటే, నేను ఒక జాతీయం అర్థం చెప్తా, ఆ జాతీయాన్ని మీరు పూరించాలని కనిపెట్టాలి మీరు. మరి కనుక్కోండి చూద్దాం. అదేనండి జాతీయం. అక్షరముక్క రాదు కానీ ఆకాశమంత పందిరి వేస్తాడట, వేస్తానన్నాడట అనేది అదొక సామెత. మరి జాతీయం వచ్చేసి విలువైన దాన్ని నిరుపయోగంగా చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం. చాలా విలువైంది కానీ దాన్ని ఏం చేశాడు, మీకు అర్థమైపోయింది కదా. ఆన్సర్ తెలిస్తే, ఐ మీన్ సార్ జాతీయం పూరింపగలిగితే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటునివ్వండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరే సందరే విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:11 దాటి 43 సెకన్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరి వింటున్నారు వీతివరార్జి చిన్నబాబు. ఒక విలువైన దానిని నిరుపయోగం చేసి ఆ సందర్భంలో వాడేటటువంటి జాత్యం అంటే చాలా ఏంటి అంతలా పా డబ్బు విలువ నీకు తెలియటం లేదురా ఎంతలా ఖర్చు పెడుతున్నావు అనేస్తారు కదా. డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారా? అసలు డబ్బులు ఖర్చు పెట్టిన వారు ఎవరు చిన్న బాబు అంటారా? అందరు ఖర్చు పెడతారు బట్ జాగ్రత్తగా వాడుకునేవారు కూడా ఉన్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను చెప్పిన జాతీయం ఏమిటంటే విలువైన దాన్ని ఉపయోగం లేకుండా నిరుపయోగం చేసిన సందర్భంలో వాడేటటువంటి జాతీయం. మరి తెలిసిపోయిందా? చాలా మంది పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు, ఆన్సర్స్ ఏమిటి అనేది. మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఓ రైట్ ఆన్సర్ ఏనండి, బాగా గెస్ చేశారు మీరు. నరసింహారావు గారు, ఎస్ మీరు పంపించారు కొత్తగూడ నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. చాలా వరకు యాప్ట్గా అంటే మీన్స్ మీరు పంపించి కూడా సరిపోతుంది దీనికి. మహమ్మద్ చైనిద్రి శ్రీహభాను చైనుద్దీన్ ముమ్మడి నుంచి పంపించారు. మాటలు చేత కాదు కానీ ఆకాశం అంత పందిరి వేస్తానన్నాడట ఇందాకది. తర్వాత ఎవరు? ఓ విజయలక్ష్మి గారు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ సూపర్. హాయ్ చిన్నబాబు గారు, ఆర్జే జ్యోతి గారికి హాయ్ చెప్పండి. జ్యోతి గారు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. హాయ్ హాయ్ హాయ్ చెప్పేస్తానండి. తర్వాత ఎవరు? అనంతపురం నుంచి అనురాధ గారు, క్వశ్చన్ అర్థం కాలేదు, మరోసారి చెప్పండి. జాతీయాలు సామెతలు అనేవి మన తెలుగు భాషలో ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పేటటువంటి అది జాతీయం అంటే సామెత అని అనుకోండి. పోనీ విలువైన దాన్ని నిరుపయోగంగా చేసిన సందర్భంలో ఉపయోగించేటటువంటి సామెత లేదా జాతీయం తెలిస్తే 8662 4111 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి. అనురాధ గారు విన్నారు కదా. నెక్స్ట్ భాస్కర్ పెడన కల్పవృక్షాన్ని నరికి ఆహా సాగు చేసినట్లు కాదండి నేను చెప్తాను. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపల్లి నుంచి శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏనండి సూపరో. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిన్నబాబు గారు ప్లీజ్ క్వశ్చన్ ప్రశ్నలు అడగండి. చంద్రపూడి నుంచి ఆదాం పండు కార్తీక్ ఝాన్సీ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం గారు కార్తీక్ గారు ఈ సామెతలు అడగడం వలన జాతీయాలు అడగడం వలన కాస్త ఫన్నీగా కామెడీగా ఉంటుందండి. ఈసారి నుంచి జీకే ప్రశ్న అడుగుతాను. సరే, కుసుమ అంబటి దగ్గర నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చి రైట్ ఆన్సరే సూపర్. ఎలా తెలుసండి మీకు? నెక్స్ట్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తలంబాడు నుంచి దొరసత్రంవారి మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ రైట్ ఆన్సరే. అబ్బో చాలా పంపించారు వీళ్ళు. మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్జీ చిన్నబాబు గారు రైట్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ మస్తాన్ వలీ ఫాతిమా ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం రుద్రుడు కృష్ణ సంతోష అభిలాష్ శివ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? మహమ్మద్ జరిద్ర శ్రీహబాను జరిద్ర ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. కలవందలపాడు నుంచి గ్రామం ఖాసిం ముర్తుజావలి రైట్ ఆన్సర్ పంపించారు. సార్ క్వశ్చన్ మరోసారి. అవ్వా రెండోసారి చెప్పాను కదా విలువైన దాన్ని ఉపయోగం లేకుండా చేసిన సందర్భాన్ని వాడేటటువంటి జాతీయం. తర్వాత ఎవరు పంపించారు? ఆయ చిన్నబాబు గారు శ్రీనివాస వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి నగలు. ఓహో నడివీధిలో పెట్టిన నమ్మకం ఉండాలి. ఆహా ఇది ఎక్కడ కాస్త సింక్ అయిందా లేదా? ఎస్ఆర్కి ప్రభాకర్ రావు గారు స్వరూప గారు పంపించారు రెబ్బవరం రైట్ ఆన్సర్ పంపించండి. నమస్తే అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్. భాష క్వశ్చన్ ప్లీజ్ అట. నాకు అడిగిన లక్ష్మణ్ ఏం పెట్టచ్చు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం. సాయంత్రంలోకి వెళ్ళిపోయాం ఇంకా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు క్వశ్చన్, రిపీట్.

అనుకుంటున్నారు మీరు? చెప్పాను కండి, విలువైన దాన్ని ఉపయోగం లేకుండా ఈ సందర్భంలో వాడేటటువంటి జాతీయం ఏమిటి అని అడిగాను. తర్వాత అనంతపురం చర్రరాజు గారు, కోతి చేతికి కొబ్బరికాయ అట. అబ్బో, ఎందుకు ఇచ్చారు కోతి చేతికి? ఎందుకు ఇచ్చారండి కొబ్బరికాయ? అది అది కాదండి, విలువైన కొబ్బరికాయ విలువైనది అనమాట. కాదు, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. రాజు నుండి జయన్న ముత్యాలు తెచ్చి, ఓహో రైటే, దానికి సందర్భంలో కలుస్తుంది అనమాట. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్ అండి. ఇంకెక్కడైనా మిగిలిపోతే తర్వాత చూద్దాం. విలువైన దాన్ని ఉపయోగం లేని సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏమిటంటే వీధి పాలు చేయటం. అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి వీధి పాలు చేయడం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందడి సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిరబాబు.

0: మెడిసిన్ తీసుకోనంటావా? నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: సంద్రీ వింటున్నారు విత్యురా జయ చిరుబాబు స్టూడియో. సమయం చూస్తే 3:20 దాటి 19 సెకండ్. కొంతమంది పంపించారండి అంబపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సవ్య ముందు పెద్దను పంపించారు దుర్వినియోగం అంటూ. తర్వాత ఎవరో చూద్దాం. అప్పల్ డ్రెస్ గారు అయితే తన పేరు ఊరు రెడీగా టైప్ చేసి పెట్టి ఉంచుకున్నారు. తర్వాత చిరుబాబు ఏ ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమణి జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు దాసరిపల్లి నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా బోర్డుల పోసిన పన్నీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు హాయ్ చిరుబాబు గారు, శ్రీనివాస్ వర్మ నగగూడ నుంచి. ఆన్సర్ ఎక్కడ నగలు నడివిదిలి రైట్ ఆన్సర్ నడి మీరు పంపింది. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. బూడిదల పోసిన పన్నీరు భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్. నెక్స్ట్ బూడిదల పోసిన పన్నీరు అంటున్నారు పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జల నుంచి. ఓకే, తర్వాత ఎవరు బూడిదల పోసిన పన్నీరే కేదరి వీరేశ్వరాజుల మండలం నుంచి. చిన్నబాబు ఇప్పుడు మాకు మంచి వర్షం పడుతుంది, మాకు

కానీ ఇతరులు మాత్రం సులభంగా కనిపెట్టేస్తారండోయ్. రకరకాలుగా ఆలోచించి ఆన్సర్స్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 MHz పై. సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఆరి నారి నడుమ మురారి ఈ చిత్రానికి ఆర్య చరణ్ ఆలపించిన పాట విన్నారు. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు. మనం దాచాలన్నా దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు. అదేమిటి ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు పంపించారు చూద్దాం.

టూ పెడనా జగనాంధ్ర కాల్ నుంచి. ఆన్సర్ ఎక్కడండి అప్పలరాజు గారు, మీ పేరు ఊరే ఉంది, ఊరేమిటమ్మా పేరు ఏమిటమ్మా తందాన అన్నట్టుంది అక్కడ. ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. బో వయసు అట మనం దాస్తావా, ఎలా దాస్తారు వయసుని, నేను వరలోని కొంచెం దగ్గరకు వచ్చారు చూద్దాం. ఓ కేదరి వీరేశరాజుని మన నుంచి పంపించారు, ఓకే ఒకటైతే రైట్ ఆన్సర్. నాగా నరసింహారావు గారు వీరు పంపించారు కొత్తగూడ నుంచి. అబ్బో తెలివట, తెలివి ఎక్కడ దాస్తారు, తెలివి ఎక్కడ ఉపయోగిస్తారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ సూపర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, విజయలక్ష్మి గారు నీడండి, నీడని ఎలా దాస్తారండి, మనం దాస్తుందామా మన నీడని, మనం ఎలా దాస్తాం ఎక్కడ దాస్తాం కానీ నేను చెప్తా రాకండి. దస్తగిరి సంధ్యా ప్రొద్దురు కడపదల నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి పంపించారు నెల్లూరు నుంచి. ఏంటందండి ప్రేమ, ఆహా ఎదుటివారిని మనం ప్రేమిస్తే ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, బట్ ప్రేమను ఎలా దాస్తామండి. నెక్స్ట్ పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. సినిమాబు గారు ఏంటండి కఠినంగా అడిగారండి, ఇది కఠినమా, డైలీ జరిగేది కదా, ఈజీగా ఇవ్వండి అంటున్నారు. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, సారీ ఈజీగానే అడుగుతాను ఆగండి. మార్కపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా జవాబు, ఆహా రహస్యం అట. మీ రహస్యాన్ని ఇతరులు ఎలా కనిపెడతారండి, ఆఫ్ కోర్స్ మామ చరిత్ర శ్రీమాను చరిత్ర పంపించారండి. ఏమిటి మీరు అడిగిన ప్రశ్న సమాధానం, వయసు అట, వయసు దాస్తాం ఎలా దాస్తాం. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, కన్నీరట నీడా కన్నీరు, అసలు కన్నీరు అంటే మనం బాధపడుతున్నప్పుడు కళ్ళ ముందు వలవల వలవల నీళ్ళు కారుతూనే ఉంటాయండి, ఎలా దాస్తా. జీడెడ్డన్న జీవకాలి సమాధానం, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఐ మీన్ ఓకే శ్రీనివాస్ వర్మ నక్కగొడి నుంచి, ఆన్సర్ రైట్ సూపర్. ఎమోషన్సా అనుకుంటున్నానండి అంటున్నారు భార్గవి ఫ్రమ్ హైదరాబాద్. కాదండి నేను చెప్తాను ఎమోషన్స్ ఏమున్నాయి, ఎలా దాస్తారు కొంతమంది దాసుకుంటారులే. అనంతపురం సర్రద గారు రైట్ ఆన్సర్, బాబోయ్ దొంగ సొమ్ము అంటే ఇది ఎక్కడ కూడా దొంగ సొమ్ము కూడా దాస్తారా దక్షిణ దొంగ సొమ్ము అంటున్నారు వీరు, ఏమో అది కూడా నిజమేనేమో. తర్వాత ఎవరు పంపించారు, చిరుబాబు గారు గుడ్ ఈవినింగ్. ఆన్సర్ వచ్చేసి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి ఏంటండి మీరు పంపించింది, కాదు దగ్గరికి వచ్చి చెప్తాను నేను. తర్వాత తిరుపతి జిల్లా సమాధానం అంటూ పోగానా ప్రేమట దగ్గు, దగ్గును దాస్తామా, ఆహా ఎలా దాస్తామండి, మనం దాచాలనుకున్న దాచలేవు ప్రేమన పొగని అట, పొగని ఏంటో మన అర్థం కాల. తలంపాటి నుంచి దొరవారి సత్రం మండలి నుంచి ఎస్ మధు ప్రసాద్ పంపించారండి ఇది. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, జి సింగవరం కర్నూలు జిల్లా నుంచి నజీర్ నూర్జహాన్ నజీర్ అబ్దుల్ రెహమాన్ పంపించారు. ఆమ్లెట్ వేసుకుని నేను తినాలని ఏం చేయలేదండి అన్నప్పుడు దాచిన దాగదా వాసర సోప్రో సోప్రో, మిగతా వాళ్ళని కనిపెట్టేస్తుంది కదా వాళ్ళు కూడా వచ్చి అబ్బో. రైట్ ఆన్సర్ పంపించారు కలవంతరపాటి నుంచి కాశీ ముద్దు జావలి. కర్నూలు జిల్లా నుంచి గిరిగిరి గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కోపమాట కోపాన్ని దాస్తామా, వెంటనే వచ్చేస్తుంది. మహమ్మద్ ఇరితల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, దగ్గు తుమ్ము ఎంత దాచారన్న దాగదు ఇతరులు కనిపెట్టేస్తారా. బుచ్చిడిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ భాష, మనం దాచాలనుకున్న దాచలేనిది ఇతరులు కనిపెట్టేది మన పేరు, పేరా పేరు దాస్తే ఎలా కనిపెట్టుతారండి. పశ్చిమ గోదావరి జిల్లా అగ్మి నుంచి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు. నెక్స్ట్ ఎవరు, దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు నవ్వాట, నేను నవ్వుని దాచాలనుకుని చాలా ట్రై చేశాను కానీ దాగలేదు కానీ వస్తూనే ఉంది ఏం చేద్దాం. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, ఎవరండి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం గ్రామం, వనస్థలిపురం హైదరాబాద్, వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ అండి సూపర్. అప్పలరాజు గారు
పేడన జోగనాథన్.

వచ్చి అబ్బో ఉప్పు అందిందట మీరు, ఉప్పు అందుకున్నారా, అందుకో ఈ తోట మాని అన్నట్టు అందుకున్నారు ఉప్పు. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మాట, ఇదెలా ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సరే మామూలు జరిద్దరి శ్రీభారి జరిద్దరి పంపించారు. ఇప్పుడు అయితే రైట్ ఆన్సర్ సోమనాథ జనార్దన రావు తాటిపత్రి గ్రామం నుంచి పంపించారు నెల్లూరు జిల్లా. రైట్ ఆన్సర్ అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ సవ్యమంత పెద్దన. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు పంపించారు, నందిపేట నుంచి పంపించారు నాగమణి గారు. ఐ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనసు అనుకుంటున్నాను అంటున్నారు నేతాజీ. ఓకే మనసు ఎలాగా కాదండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అందమా అందం సార్, అందం అన్నట్టు అందమా, ఎలా దాస్తావు ఒకే ఒక్కడు గారు అందాన్ని ఇతరులు కనిపెట్టారు, అందాన్ని దాసేస్తారు, అందాన్ని చూపిస్తారు కదా, లేనిపోయిన అందాన్ని తీసుకొచ్చి మరీ చూపిస్తుంటారండి బాబోయ్. అందాన్ని మనం దాచడం కాదు, అందాన్ని ఇంకా మెరుగులు దిద్దుకుంటూ లేనిపోయిన అందాన్ని చూపిస్తారు, ఇతరులు ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. దాసరి నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ సూపర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు. రైట్ ఆన్సర్ రాజు నుండి జయన్న. రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు పంపించారు, హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే పేరు పంపించట్లేదండి మీరు, పేరైతే అనసం. జవాబు వచ్చేసి గాయమట, జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. గాయాన్ని ఎలా దాస్తారండి, అసలు దాచుకుంటారా గాయం, మనసులో గాయమా, శరీరానికి తగిలిన గాయమా, కొందరు దాస్తారులే ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని. ఆకాశంలో తార తార ముద్దాడే ఆ పాట చాలా ఇష్టం వీరికి. జవాబు రైట్ ఆన్సర్ పంపించారు నందం జగదీశ్వరరావు లక్ష్మి గారు. సూపర్. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటున్నారు, నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. అసలు ప్రశ్న ఏమిటి, జవాబు ఏమిటో నేను ఇప్పుడైతే చెప్తాను. మనం దాచాలనుకుంటే దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు, ఏమిటది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, తప్పు మనం చేసిన తప్పు దాస్తూ ఉంటాం, కానీ అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది కదా. అబద్ధం మనం ఆడినటువంటి అబద్ధం, అబద్ధం ఆడాం అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది, ఇతరులకు తెలిసిపోతుంది అనమాట. రైట్ ఆన్సర్ దాదాపుగా అందరికి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్.

వేళ సమయం చూస్తే 3:35 దాటి 22 సెకన్లు. అందరూ సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. అంటే మన ఆర్జిస్ అందరూ కూడా అడిగినట్లేదే అనుకుంటున్నాను. అడిగారు ఆల్రెడీ, తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు. మరొకసారి నేను రివ్యూగా రిపీట్ చేస్తున్నాను. రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిసిపోయింది కదా. రెక్కలు లేవు, ఎగురుతుంది, ఆకాశంలో విహరిస్తుంది, బట్ కళ్ళు లేవు కానీ కళ్ళ మీద నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

దానికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8664-888-14 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారో చూద్దాం. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ప్రీవియస్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్, ఇప్పుడు ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ ఎవరు? తిరుపతి నుంచి దేవసేన గారు, వాన ఆట, అబ్బో వాన ఏడుస్తుంది కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతుందా. కొండారెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచనపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? మెరుపు అంటున్నారు నరేష్ వారి కుటుంబ సభ్యులు మూసాపేట నుంచి, కాదు అనంతపురం నుంచి. అర్రాధ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ బాబు శ్రీనివాస్ వర్మ, ఎస్ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? భార్గవి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సరే. దోస్తగిరి శాంతి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పి జానకిరామ్ గారు రైట్ ఆన్సర్ నందిగామ నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా గారు పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పేడన జోగానంద కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎరమిని సీతామహాలక్ష్మి చెన్నై నుంచి మేఘం అనుకుంటున్నా అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి మేఘమే, ఆల్రెడీ మీకు తెలిసిందే అడిగాను నేను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇక ఎవరు పంపించండి? నేతాజీ

పి గారు పంపించారు మంజుల గారు. ఆన్సర్ వచ్చేసి కైటట కాదు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, నరసింహారావు గారు, వీరు పంపించారు కొత్తగూడెం నుంచి. రైట్ ఆన్సర్ వచ్చి కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు, విశ్వ పంపించారు. ఎస్ వీరు రైట్ ఆన్సరే పంపించారండి, మంచిర్యాల నుంచి. ఓకే, వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శిరీష గారు పంపించారు తిరుపతి నుంచి, బ్యాంకాల్ నుంచి. రైట్ ఆన్సరే అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య మొంతు పెద్దన్న. రైట్ ఆన్సర్ ఆయ్ సార్ ఆయ్ అండి మీ పేరు. రైట్ ఆన్సర్ పంపించారు, పేరు అర్థం కాకుండా పంపించాడండి. వికారాబాద్ నుంచి శేఖర్ గారు. ఓకే, ఎక్కడో పంపించారు. సార్ తరుణ్, ఝాన్సీ, కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్, సామ్రాజ్యం, మల్లేశ్వరి వీరంతా పంపించారు చంద్రపూర్ నుంచి. రైట్ ఆన్సర్ వచ్చి నెక్స్ట్ శ్రీను రావుపూర్ నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా. స్వాగతం అండి సుస్వాగతం. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. రైట్ ఆన్సర్ మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాండు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు, కలమంద్రపాండు గ్రామం నుంచి మూర్ ఖాసిం ముత్తుజావలి. రైట్ ఆన్సర్ కుసుమామటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ నూర్జహాన్ అజీరా అబ్దుల్ రెహమాన్ నజీర్ కర్నూలు జిల్లా నుంచి, సింగవరం నుంచి, సింగవరం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ వచ్చి జీ రెడ్డి నంజీవి కాలనీ కడప సమాధానం. రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఉడియంపేట. రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబన్ కోమరం భీం జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ దుర్గారావు. రైట్ ఆన్సర్ పంపించారు ఎంఎస్. రైట్ ఆన్సర్ పాలంపాలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ ఒరవకొండ నుండి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్ నీటి బుడగట అబ్బో కాదు, మోసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, ఓకే సో ఇవాళ అన్నిటికీ సమాధానాలు రైట్ ఆన్సర్స్ చెప్పాను, మీరు భలేగా నమ్మించారండి బాబు. హ్యావ్ ఏ నైస్ డే. శ్రీనివాస్ వర్మ నక్క గురించి పంపించారు. ఓకే థ్యాంక్ యూ అండి. నందం జగదీశ్వరరావు లక్ష్మి కాశగ్రామం నుంచి. పొగ మంచు అట నేను చెప్తాను, ఆల్రెడీ చెప్పేశా కదా. మేఘం మహమ్మద్ చిరదిరి శ్రేయబాడు చిరదిరి ఉమ్మడి నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి చాబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ గాలిపటవట కాదు ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి. అరుణ మోహన్ దివ్యభాయ్ అజయ్ శృతి మేఘం అంటున్నారు. శుభ సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచి ఊట్కూర్ నుంచి ఆలిదాస్ జులాని. ఆన్సర్ ఇక్కడ వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి మేఘం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, అంటే కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కదా. సరే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అర్థమైందా? ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అదేంటి చిన్నబాబు? లాగితే తెగిపోతుంది కదా, తెగే వరకు లాగొద్దు అంటారు కదా. నువ్వేంటి ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి అంటున్నావు? కాస్త సరదాగా ఫన్నీగా కామెడీగా అడిగే ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నానండి, అన్యథా భావించకండి. ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

సూర్యుల సమయం చూస్తే 3:51 దాటి 20 సెకండ్లు. సాంద్రే సాంద్రే వింటున్నారు విచ్చురాజీ. చిన్నబాబు ఎంత లాగినా చిన్నది అక్కడ పెద్దది అయ్యేది ఏమిటి అని అడిగాను. ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలా మంది పంపించారండి, ఒక 20 మెంబర్స్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, శ్రీనివాస వర్మ నక్క గుడి నుంచి ఆన్సర్ వచ్చేసి దగ్గరకు వచ్చారు, అది కూడా ఆన్సరే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మపేట గ్రూప్ నుంచి, దమ్మాయి గుడి హైదరాబాద్ నుంచి, బుడగాట బుడగని ఎలా లాగుతాం. నెక్స్ట్ వచ్చి సాయి గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి నెల్లూరు, ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓహోహో ఇది కూడా ఆన్సరే, రైట్ ఆన్సరే.

వీరి కూడా. మొరహరి యశోదా జానకి రాజు గారు, వీక్లీ బహజర్ నిజామాబాద్ నుంచి. మేఘమట ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎర్మగూడు నుండి చేబ్రు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ వైష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి ఇదేంటబ్బా ఇలా పంపించారు చూద్దాం. శేఖర్ గారు ఆన్సర్ వచ్చేసి రబ్బరు అంటున్నారు. నేను అనుకున్న దానికి కాదు, రబ్బర్ కూడా ఒక విధంగా ఆన్సర్. రైట్ ఆన్సరే. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలి పాతిమ. జవాబు నెలవు అట. నెలవు మీన్స్ కలవందరపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి. ఓ ఇప్పుడు సూపర్, నేను అనుకున్న ఆన్సర్ అయితే వచ్చిందండి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ జీ రెడ్డి అన్న అంజీవకాల నుంచి సమాధానం రబ్బరు అంటున్నారు. అనంతపురం చంద్రరాధ గారు, ఓకే మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇచ్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి రబ్బరు అంటున్నారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఆహా, ఓకే వీరు 5-6 సమాధానాలు పంపించారు. జయంతి వాత్సల్య యాదవ్ పలమనేరు నుంచి, ఓకే సూపర్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు కుసుమంబడి నగర్ నుంచి రబ్బరు, రబ్బర్ బ్యాండ్ అట. అబ్బో బ్రహ్మయ్య కర్నూలు నుంచి రబ్బర్, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు బంధుత్వ, అవునా ఆఫ్ కోర్స్. మహమ్మద్ చరిత్ర, శ్రీభాను చరిత్ర పంపించారండి ఉమ్మడి నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రబ్బర్ బ్యాండ్ అట. చాలామంది అదే పంపిస్తున్నారు కదా. రబ్బర్ బ్యాండ్ అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడపతల నుంచి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జీవితంలో వాడే వస్తువుల పరంగా చూస్తే దీనికి అత్యంత ఖచ్చితమైన సమాధానం ఎస్ రైటే. ఓకే సూపర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. తిరుపతి జిల్లా సమాధానం రైట్ సూపర్ అండి సూపర్. నెక్స్ట్ నరసింహారావు గారు పంపించారు దేవీనగర్ నుంచి, కొత్తగూడ నుంచి. ఓకే సూపర్ అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రభాకర్ రావు రెభన కోమరంభీమి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరింగల గ్రామం నుంచి లక్ష్మి రంగస్వామి శెట్టి, ఓకే సూపర్ రైట్ ఆన్సర్. రాజునండి జయన్న రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. అప్పలరాజు గారు పెడన జోగనందర కలిసి రబ్బర్ బ్యాండ్. తర్వాత ఎవరు చూద్దాం, మహమ్మద్ దీనదిల్లా భావనపేట గ్రామం సూపర్ రైట్ ఆన్సర్. జి సింగవరం కర్నూలు జిల్లా నజీర్ నూర్జహాన్ అజీర్ అబ్దుల్ రెహమాన్ గారు ఆన్సర్ నోటి మాట అట. చూద్దాం రబ్బర్ బ్యాండ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజెట్ నుంచి మొరహరి యశోదా జానకి రాజు. తర్వాత అయ్యేవారు చూద్దాం రబ్బరే అంటున్నారండి వీరి కూడా. గడ్డ వంకయ్య గారు అంబాపురం గ్రామం నుంచి, చిరంజీవి నాగభూషణ ఒక సవ్యం అంత పెద్దన్న రబ్బరు. సూదీదార్ అనమాట ఇది ఎక్కడ మడవా. పరవకొండ నుండి ఈశ్వరయ్య శరణ్ వీరంతా పంపించారు. బెలున, బెలున కాదండి. తర్వాత ఎవరు, కె రవీందర్ రెడ్డి గారు వీరు పంపించారు. ఆన్సర్ వచ్చేసి దగ్గరగా వచ్చారు. నెల్లూరు జిల్లా ఇనమగూడు నుంచి శ్రేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి అబ్బో కాదండి నేను చెప్తాను, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెల్లూరు జిల్లా ఊట్కూరు నుంచి అలీదాస్ జిలానీ. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దదయ్యేది ఏమిటి. సరైన సమాధానం ఏంటంటే గొంత అండి. తవ్వే కొద్దీ ఎంత తీసినా అట్లా లాగుతూ ఉన్నాం మనం. ఏది మట్టిని ఎంతో పెద్ద గొయ్యి అవుతుంది కదా. రైట్ ఆన్సర్ బాబరి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదైతే నేను ఇక ప్రశ్నలు అడగదలుచుకోలేదు, ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 3:56 దాటింది. చివరిగా ఘరానా బుల్లుడు చిత్రం నుంచి పాట విందాం. వింటుండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై సాందరి సాందరి.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవెల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులను అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారం న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

3 వాట్సాప్ మెసేజ్లు అయితే మిగిలిపోయినాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రిటర్న్స్ పంపించారు. చిన్నబాబు గారు, ప్రోగ్రామ్ సూపర్ సూపర్, చాలా బాగుంది, ఇంకా మీరు ఎప్పుడు వస్తారు? చంద్రపూడి నుంచి బి ఆదాం గారు, మల్లేశ్వరి, తరుణ్, కార్తీక్. సరదా సరదాగా సాగిపోయిందండి, మీరు ఇంకెప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. చూద్దామండి, ఆన్సర్ ఇచ్చి చెప్పేశాను కదా గొయ్యని. స్టూడియోలో సమయం చూస్తే 4:06:35. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధాలే ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా. వసంతం చిత్రం నుంచి పాటలు అయితే విందామా? వింటుండే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ విత్ యువర్ ఆర్జిత్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 4:24 దాటి 37 సెకన్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై వివిధ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వసంతం చిత్రం నుంచి పాట వింటున్నారు ఉదిత్ నారాయణ సుజాత ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: ఎస్ మ్యామ్.
3: చెప్పండి.
4: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
3: గుడ్ గుడ్.
4: కాఫీ టైమ్ ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైమ్ వినేసేయండి.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: మీరంతా ఆర్జవం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ వింటున్నారు విత్వరాజీ చిన్నబాబు. వివిధ ప్రోగ్రామ్ లో వసంత చిత్రం నుంచి పాటలైతే వింటున్నాం కదా. వసంతం అనేది విక్రమన్ రచన మరియు దర్శకత్వంలో వచ్చిన సినిమా నుండి. ఇది ఒక డ్రామా చిత్రం. ప్రసాద్ మరియు నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి నటించారు. ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం 2 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి, ఆకాష్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, లక్ష్మణరావు, గుండు హనుమంతరావు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజ్, ప్రసాద్ బాబు, సూర్య, శివరెడ్డి మొదలగు తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రం వసంతం. ఇదే చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం కదా. అదేనండి వివిధ ప్రోగ్రాంలో వింటున్నవినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

మీరింతవరకు వసంతం చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 38 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై ఈ సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతున్నాయి. ముందుగా చిత్రమంజరి కార్యక్రమంలో అతడు ఈ చిత్రం కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ చిత్రం కోసం. చక్రి పైన పాట వింటారు, సంగీతం చక్రి.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అలా వైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట వింటారు, సంగీతం ఎస్ఎస్ థమన్.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM పై ఈ సాయంత్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత పాట వినండి ఉప్పెన. ఈ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మిర్చి ఈ చిత్రం కోసం విజయప్రకాష్ అనితా పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

చిత్రమంచి కార్యక్రమం తర్వాత పాట వినండి. ఆవారా ఈ చిత్రం కోసం హరిచరణ్ మరియు తన్వి పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రం నుంచి కేకే పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఈనాటి చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినండి. మా అన్నయ్య ఏ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ మరియు చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: on equal area cartographic representation. Mr. Jaiswal further added that India's sovereign territory, including the union territories of Jammu and Kashmir and Ladakh, must be depicted in accordance with India's official map. The Ministry of Coal has rejected the media reports attributing reduced power generation at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji-Thing and Reng Chiang-Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
1: ఇదిగో కోడల పిల్ల,
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా.
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలండి అత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरटीएलआई इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरटीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సివి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్లో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కొండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో 8.74 కోట్ల చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు

0: పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6,50,00,000 రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10,00,000 రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఊనత్రింశదధికద్విసహస్రతమవర్షం యావత్ భారతం మాదకద్రవ్యం ముక్తం విధాతుం ఏకా త్రివార్షికీ మార్గదర్శిక ప్రస్తుత. ఆగామి త్రివర్షేషు షత్ అంతారాష్ట్రియ తథా అంతారాజ్యీయ మాదక సంజాలాని ఖండయితుం కేంద్రీయ గృహమంత్రిణా అమిత షాహేన నిర్ధారితం లక్ష్యం. భారతస్య ఆర్థిక శక్తిః నీతి గతిశీలతా చ దేశం వికసిత భారతస్య లక్ష్యం ప్రతి నయతః. భారతీయ ప్రతిష్టానాని జాగతిక స్తరే నేతృత్వం కుర్యుః ఇతి ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఓజస్వయుతం ఆహ్వానం. సంయుక్త రాష్ట్ర సంసది సమాన క్షేత్రఫల మానచిత్ర ప్రస్తావస్య భారతేన కృతం సమర్థనం. సంప్రభుతా ప్రాదేశిక అఖండతయోః అక్షుణ్ణతాం రేఖాంకయత్ భారతేన ప్రోక్తం యత్ జమ్మూ కశ్మీర లద్దాఖ సమేత్య సమస్త క్షేత్రస్య ప్రదర్శనం కేవలం ఆధికారిక మానచిత్రానుగుణం ఏవ స్వీకార్యం. మధ్యప్రదేశస్య సాగర్ మండలే సందిగ్ధ విషాక్త మద్యపానేన 10 జనాః మృత్యుముపగతాః. 35 జనాః చికిత్సాలయేషు ప్రవేశితాః. కతిపయ సందిగ్ధాః ఆరక్షిదళేన గృహీతాః. అపి చ చీనదేశస్య షెన్జెన్ నగరే ఆయోజితాయాం బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం చైనా మాస్టర్స్ పురుష యుగల ప్రతియోగితాయాః చషకం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి యుగలేన విజితం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ అద్య గోవారాజ్యే వార్తాహర సమ్మేళనే ఊనత్రింశదధికద్విసహస్రతమ వర్షం యావత్ భారతం మాదకద్రవ్యం ముక్తం కర్తుం రూపరేఖాం ప్రాకటయత్. తేన మాదక పదార్థ విరోధీ త్రివార్షిక రాష్ట్రియ అభియానస్య ఆహ్వానం కృతం. గృహమంత్రిణా సంసూచితం యత్ ప్రశాసనేన శత మాదక సంజాలాని ఖండయితుం శత అపరాధినః భారతం ఆనేతుం తథా శత అవైధిక ప్రయోగశాలాః వినష్టం కర్తుం ఉచ్చ లక్ష్యం వినిర్ధారితం. నవదెహల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మహావిద్యాలయస్య శత వర్షే సంపూర్ణే సతి ఆయోజితే శతాబ్ది సమారోహే ప్రధానమంత్రి మోదీ ముఖ్య అభ్యాగతః ఆసీత్. తేన జెన్జీ యువా ఉద్యమినః ప్రోత్సాహయితుం ఉచ్చ లక్ష్య ధారణస్య మంత్రో దత్తః. తేన ప్రోదీరితం యత్ భారతీయ మేధా జాగతిక వ్యాపార జగత్ నూత్నాం దిశం దర్శయతి. ఏఐ ప్రౌద్యోగిక్యాః ఉపయోగేన చ దేశః ఆర్థిక సమృద్ధిం ప్రాప్నోతి.
1: హం గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కీ బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: ఆర్థిక దృఢతాం ప్రతిపాదయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ పశ్చిమేషియా సంకటావధౌ అపి భారతేన 7.8% యావత్ అభూతపూర్వ సంవృద్ధి మానమర్జితం. అనేన భారతస్య ఆంతరిక శక్తేః పరిచయః లభ్యతే. తేన ప్రఖ్యాపితం

0: नगरे चाइना मास्टर्स स्पर्धायाः पुरुष युगल क्रीडायां सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी इत्येतयोः भारतीय युगलेन उपाधिः विजितः। चीन देशस्य हीजी टिंग तथा रेन्जियांग यू इत्युभयोः युगलम् एकादश एकविंशतिः एकविंशति त्रयोदश एकविंशति सप्तदश अंकैः पराजित्य प्रथमवारं स्वर्ण पदकं प्राप्तवन्तौ। पुनः एकवारं मुख्याः वार्ताः। 29,000-2,000 यावत् भारतं मादक द्रव्य मुक्तं विधातुम् एका त्रिवार्षिकी मार्गदर्शिका प्रस्तुता। भारतस्य आर्थिक शक्तिः नीति गतिशीलता च देशं विकसित भारतस्य लक्ष्यं प्रति नयतः। संयुक्त राष्ट्र संसदि समान क्षेत्रफल मानचित्र प्रस्तावस्य भारतेन कृतं समर्थनम्। मध्यप्रदेशस्य सागरमण्डले संदिग्ध विषाक्त मद्यपानेन जनाः मृत्युमुपगताः इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా 6:35 జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన సంప్రదాయ జానపద గీతాలు వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:45 రాత్రి 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయు మా కార్యక్రమాలు. రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యం ఈ అంశం గురించి శ్రీ సాయి విశ్వచైతన్య గురూజీ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్యం గురించి బెస్తవారిపేట మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్కే అబ్దుల్ రఫీక్ గారితో పరిచయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట జాతీయ పోషకాహార వారసత్వాల గురించిన విషయాలు వింటారు. అనంతరం నెమలి దిన్నె రమణారెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. కార్యక్రమంలో చివరిగా సినిమా పాటలు వింటారు. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవి సత్యనారాయణ. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 మహిళల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళా భారతిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం అతివలు అభిప్రాయాలు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి 10:15 నుంచి సాయంత్రం 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే

0: జరుత్ పడే ఆ బుఢాపా గౌరవ
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి. అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
0: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్
2: నడుగుల తామరా
3: సైబాల్
2: బురద పుల్లా
3: సైబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: ఇప్పుడు వినండి జానపద రంజని సంస్కార గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పడిన సాంప్రదాయ జానపద గీతాలు.
7: ఇచ్చే

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు ఇవ్వండి కొన్ని జానపద గేయాలు.

0: మనకు దీక్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
3: భారత్కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తి? హమారి అకౌంటింగ్ ఫర్మ్, హమారి లీగల్ ఫర్మ్, హమారి ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తి? హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
2: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
3: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
2: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
4: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
2: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

స్థానిక జీవ వైవిధ్యం సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్ పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీజీ టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడీ విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించి పెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని,

0: ఉపరాష్టపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్నారు డాక్టర్ వీరన్న భూక్య.
1: ఇల్లు వాకిలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి తనూజ గారు మనతో స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: పాలీ హౌస్ అంటే ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు పాలీ హౌస్ సాగును ఏ విధంగా చేపడితే చక్కటి దిగుబడులను సాధించవచ్చు అంటారు?
2: ఓకే, ముఖ్యంగా మన రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తి పొందడానికి మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేకపోతే పాలీహౌస్ సాగుని ఉపయోగిస్తుంటాము. సో ఇదేంటంటే పాలీహౌస్ సాగుతో పాటు మనము ఫర్టిగేషన్ మరియు మల్చింగ్ వంటి ఆధునిక ఇవన్నీ కంబైన్ చేసి వాడడం వల్ల మనకి రైతుకు అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంట అనేది వస్తుందండి.
1: పాలీహౌస్లో సాగు చేయడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి?
2: ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బయట పరిస్థితులకు మనకి ఎక్కువగా వర్షాలు రావడం కానీ ఇలాంటి వాటి వల్ల పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది రైతులకు. సో ఇవన్నీ అధిగమించడానికి మనము రక్షణ సాగు అంటే పాలీహౌస్ కల్టివేషన్ అనేది కొనసాగిస్తాము. సో ఇందులో ఏంటంటే మనకి ఉష్ణోగ్రత మరియు గాలిలు తేమ అవన్నీ కూడా మనం కొద్ది శాతం వరకు అధిగమించుకోవచ్చు, మరియు మనం కూరగాయలు పూలు ఇలా వివిధ రకాల పంటలు కూడా పండించుకోవచ్చు.
1: పాలీ హౌస్లు మీరు చెప్తున్నట్టు అంటే ఒక నిర్మాణం అనే దానిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పాలీ హౌస్ నిర్మాణం చేసేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: ముఖ్యంగా పాలీ హౌస్ లో మనకి వివిధ రకాలైన పాలీ హౌస్లు ఉంటాయండి. పాలీ హౌస్ నిర్మించడానికి ఒక రైతు ఎలా ముందడుగు వేయాలి అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత మరియు సరఫరా ఇవన్నీ చూసుకొని, మరియు సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, అవన్నీ పెట్టుకొని రైతు అనేది పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండా రైతు ఎక్కువగా పెట్టుబడి పెట్టి నాకు దిగుబడి రావట్లేదు అనడానికి లేదు. ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగితే మనకి పాలీ హౌస్ కల్టివేషన్ అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి మామూలు సాధారణ అంటే వ్యవసాయానికి పాలీ హౌస్ లో వ్యవసాయం చేయడానికి అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ తేడా అనేది ఏ విధంగా ఉంటుందంటారు?
2: ఓకే, ముఖ్యంగా బయట పరిస్థితులు అంటే మనం బయట పండించే పండ్లను మరియు పాలీ హౌస్ లో రెండింటినీ చూసుకుంటే మనకి మెయిన్ గా వాతావరణ పరిస్థితులు, ఒకటి అధిక వర్షాలు, ఇంకొకటి తేమ శాతము, నీటి లభ్యత అండ్ ఉష్ణోగ్రతలు. ఇవన్నీ మనకి బయట ఎప్పుడు వస్తుంటాయి ఎలా వస్తుంటాయి దాన్ని మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల రైతు చాలా ఫేస్ చేస్తుంటాడు నష్టాన్ని. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం పాలీ హౌస్ అనేది యూజ్ చేస్తాం. పాలీ అండ్ హౌస్ అనేది ఏంటంటే మనకు ఒక పాలిథిన్ కవర్తో ఒక కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో ఈ పాలిథిన్ కవర్ ఏంటంటే మనకి బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రూట్ కి కానీ ఫ్లవర్ కి కానీ వెజిటేబుల్స్ కి కానీ. సో దీంట్లో ఏంటంటే మనకి బయట కన్నా లోపల పండించడం వల్ల 10% కన్నా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. మనకి ఎలా దిగుబడి వస్తుంది అంటే మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, అది క్రాప్ కి ఎక్కువగా పడడం వల్ల మనకి కంట్రోల్ అనేది ఉండదు. అదే పాలీ హౌస్ లో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకు పంట నాణ్యత అనేది పెరుగుతుంది. పంట నాణ్యత అనేది ఎలా పెరుగుతుంది అంటే

0: మనము ఇరిగేషన్ అంటే నీరు ప్లస్ ఎరువులు రెండు కాంబినేషన్లో మరియు మల్చ్ ఈ మూడు కాంబినేషన్ను పాలీహౌస్తో ఇవ్వడం వల్ల రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి నాణ్యమైన పంట అనేది బయటకు వస్తుంది మనకి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఈ పాలీహౌస్ అనే ప్రత్యేకమైన పరిస్థితులలో రైతులు పంటల్ని సాగు చేసుకోవాలంటే ఎటువంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు, అంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అవి కూరగాయల పంటలు కావచ్చు లేదా ప్రధానంగా పండించే పంటలు కావచ్చు, ఎటువంటి పంటల్ని పాలీహౌస్ కింద సాగు చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: ముఖ్యంగా మనం పాలీహౌస్ కింద ఏంటంటే కూరగాయలు మరియు పూలు. కూరగాయల్లో వచ్చేసరికి మనకి బయట పండించేవే టొమాటో కానీ మిరప కానీ క్యాప్సికమ్, ఇప్పుడు మనకి శీతాకాలంలో పంటలు వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలి, ఇవన్నీ పండించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. బయట పెట్టడం వల్ల ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలులు విడిచినప్పుడు కానీ ఫ్లవరింగ్ టైంలో ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది, లేకపోతే కాయ ఫార్మేషన్ అయినప్పుడు అది రాలిపోవడం జరుగుతుంది, అంటే ఫార్మర్స్ కి నష్టాన్ని కలిగిస్తుంది. సో వీటన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి పాలీహౌస్ కల్టివేషన్ లో ఉంటుంది అన్నమాట.
1: పాలీహౌస్ కల్టివేషన్ లో మీరు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కూరగాయ పంటలనే సాగు చేసుకోగలిగే రైతులు ఈ ఉష్ణోగ్రతను కానివ్వండి, అలాగే అధిక వర్షపాతం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొంత వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో రైతులు అంటే ఏ విధమైనటువంటి ఈ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
0: వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితుల కన్నా మనం ఇట్లాంటి సాగు అంటే కొత్త సాంకేతిక ఇది ఇట్లాంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం అధిక దిగుబడి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి వీటితో పాటు ప్రతి పంట కూడా సహజంగా మనము నీరు లేకుండా ఏ పంటను పండించలేం. పంట పాలీహౌస్ లేదా ఇంకొక విధానంలో కానివ్వండి ఎలా మనం పండించినప్పటికీ కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలీహౌస్ పద్ధతిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తుంటారో ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నం చేస్తుంటారో ఈ రైతులు నీరు దాని యొక్క పద్ధతి అంటే ఎలా పెడితే బాగుంటుంది, నీరుని ఏ విధంగా వాటికి మొక్కలకు అందేలా చేస్తే బాగుంటుంది అంట?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం పాలీహౌస్ కల్టివేషన్ వచ్చేసరికి మనం మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా మనము నీరు అనేది ఇస్తాం అన్నమాట. సో దీని వల్ల మనకి ఏంటంటే మొక్కకి కావాల్సినంత నీరు అందుతుంది కాబట్టి కరెక్ట్ గా టైంకి మన ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది, అంటే నీటి వేస్టేజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే రైతుకి కావలసినంత నీరు చేరుతుంది. ఇదే డ్రిప్ ఇరిగేషన్ లో అంటే బిందు సేద్యంలో మనం ఎరువుల్ని కూడా కలుపుకోవచ్చు, అంటే ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ ని కూడా కలిపి ఇస్తామండి, దాన్ని మనం ఫర్టిగేషన్ అని అంటాం అన్నమాట. సో ముఖ్యంగా పాలీహౌస్, ఈ బిందు సేద్యము, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ నాలుగు కలిపి మారడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి ఎక్కువగా నాణ్యత అనేది వస్తుంది పంటకి.
1: మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పాలీహౌస్ లో ఉన్న మొక్కలకి అంటే బిందు సేద్యం ద్వారా నీరు అందించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరి దీంతోపాటు ఏ ఏ సమయాలలో ఎంతెంత నీరు మొక్కలకి అందించగలిగితే బాగుంటుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి వాటర్ అనేది వాటికి పట్టించేటప్పుడు కానివ్వండి, ఆ వాటర్ వాటికి పారించేటప్పుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి ఆ పాలీహౌస్ వలన త్వరగా లోపల ఇంకిపోయే అవకాశం ఉండదు, అంటే ఎండ అంతగా తగలని పరిస్థితి, అదే విధంగా నీడ కూడా అంతగా లేని పరిస్థితి, అంటే ఒక పొడి తేమలాగా, అంత పూర్తిగా తేమ కాదు అలానే తేమ లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక నిడివిగా ఒక టైం ఒక వ్యవధి లాంటిది ఏమన్నా చూసుకొని వాటికి నీరు పారించేది ఏమన్నా చూడమంటారా, లేదు ఒక పద్ధతి ప్రకారం రోజు అంటే ఇన్ని డ్రాప్స్ పడేలాగా లేదంటే ఇన్ని అరగంట పావు గంట ఎంతవరకు వాటికి నీరు పారిస్తే బాగుంటుంది అంటారా, కొంచెం వివరంగా తెలియచేయండి మేడం.
0: మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు, ఫర్ సపోజ్ మనం కూరగాయల పంటను సాగు చేస్తున్నప్పుడు మనకి మొక్కని బట్టి మనకి ఎంత నీరు ఇవ్వాలనేది డిఫర్ అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు ఆ తేమ శాతం అనేది బయట కప్పు ఉండడం వల్ల మీకు ఎండిపోయినట్లు అలా అవుతుంది అన్నారు. సో దానికి సరైన పద్ధతి మనం ఫాలో అవుతుంది ఏంటంటే మల్చింగ్. ఆ మల్చింగ్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఆ మల్చింగ్ ఏదైతే మనం మొక్క చుట్టూ కవర్ చేస్తామో ఆ నీరు మనం అందించినప్పుడు ఆ నీటి శాతం అనేది అలానే మెయింటైన్ చేస్తుందండి. సో మనకి హావిరాయిపోకుండా ఉంటుంది అన్నమాట. సో అదొక పద్ధతి, మనం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అడిగారు మీరు. సో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఏంటంటే మనకి మొక్కని బట్టి తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఇస్తాము, అరగంటకి ఇస్తాము, మళ్ళీ దాంతో పాటు న్యూట్రియంట్స్ కలిపి ఇస్తాం అన్నమాట. సో అనేది మనం చూసుకొని మనము నీరు అనేది ఇవ్వాలి.
1: ఇప్పుడు ఫర్టిగేషన్ లో వాటికి అంటే న్యూట్రియంట్స్ కానివ్వండి, మొక్కలకు కావాల్సిన బలం అందించడం కోసం రకరకాల ఎరువులు వాడుతుంటారు, అంటే ఒక్కో

0: ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఏ మొక్కకి ఏ విధంగా ఈ ఫర్టిగేషన్ చేస్తే బాగుంటుందంటారు? చేసేటప్పుడు మీరు నీరు ద్వారా అందించడం అనేది అంటే అన్ని రకాల అంటే ఎరువులకు అది సాధ్యమా, లేదంటే కొన్ని రకాల ఎరువుల్ని నీరు ద్వారా అందించడం, మరికొన్ని చల్లటం లాంటివి చేయాలా, లేకపోతే దగ్గరికి వెళ్ళి వేయటం లాంటివి ఏమైనా చేయాలా? దానికి ఏమైనా మొక్కకిను మనం వేసేటటువంటి ఆ ఫర్టిగేషన్ కి మధ్యలో దూరం ఏమైనా పాటించమంటారా?
1: ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా అయితే ఉంటాయో అది మొక్క మొక్క దగ్గరికి ఉంటుంది మనకి ఎమిటర్ అనేది. సో దాని ద్వారా మనకి న్యూట్రియంట్ అనేది మొక్కకు అందుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ గా మైక్రో న్యూట్రియన్స్, మేజర్ న్యూట్రియన్స్ ఉంటాయి. నత్రజని, భాస్వరము, పొటాషియం, ఈ మూడు మనకి నీటిలో కరిగే శక్తి గల ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనము డ్రిప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసరికి ఏదైనా మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు దీని ద్వారానే కాకుండా డైరెక్ట్ స్ప్రేయింగ్ రూపంలో మనం ఇస్తే మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది.
0: ఈ ఫర్టిగేషన్ తో పాటు మల్చింగ్ అంటే ఏమిటి? అంటే మల్చింగ్ మీరు ఏదైతే మొక్క చుట్టూ ఉంటుంది అని అంటున్నారు, తేమ అనేది కాపాడుతుంది, దాని ద్వారా మొక్కలు చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి మల్చింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ మల్చింగ్ ని పూర్తిగా ఏ విధంగా చేయొచ్చు?
1: మల్చింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు పాలీ హౌస్ లో సాగు చేస్తున్నప్పుడు మనము బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆ బెడ్స్ కి ప్రతి ఒక్క దానికి మనం మల్చింగ్ అనేది కవర్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేస్తాం. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మీరు అడిగినట్టు మనము నీరు ఇచ్చినప్పుడు అది ఆవిరి అయిపోతూ ఉంటుంది అన్నారు. ఆ ఆవిరి అయిపోకుండా ఈ కవర్ చేసినప్పుడు నేలలో తేమ శాతం అనేది అలానే ఉంటుంది అన్నమాట. ఆ తేమ శాతం అలానే ఉన్నప్పుడు మనకి ఫర్దర్ గా ఎక్కువగా ఇరిగేషన్స్ అవసరం లేదు. దాని తర్వాత మనము ముఖ్యంగా కలుపు నివారణకు ఈ మల్చింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఈ మల్చింగ్ అనేది మనకు సిల్వర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అన్నమాట. ఈ బ్లాక్ కలర్ వాడడం వల్ల ఆ రేడియేషన్ వల్ల మనకి కలుపు మొక్కలు ఏదైతే వస్తూ ఉంటాయో అది నివారించడానికి ఉపయోగపడుతుంది.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదైతే మనం మొక్క గింజ వేస్తామో దాని చుట్టూ ఒక బ్లాక్ కవర్ లాంటిది ఉండటం మూలన మొక్క వరకు గాలి వెలుతురు తీసుకొని మిగతా కలుపు మొక్కలు కానివ్వండి, ఇంకా వేరే ఏవైనా సరే ఆ బెడ్స్ మధ్యన ఉండేటటువంటి ఆ దూరం ఉండటం మూలన అవి చక్కగా కలుపు మొక్కలు నివారించబడి ఈ మొక్కలు ఎదుగుతాయని అంటున్నారు. ఇలాంటి క్రమంలో రైతులు ఆ బెడ్స్ మధ్యన ఎంత దూరం పాటిస్తే బాగుంటుంది? అట్లాగే ఈ దూరం పాటించేటప్పుడు రైతులు ప్రధానంగా వాటిని ఆ బెడ్స్ తయారు చేసుకోవడానికి చేసే పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
1: మనం బెడ్స్ చేసేటప్పుడు నార్మల్ గా మనకి పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూసుకోవాలండి. నార్మల్ గా 400 చదరపు మీటర్లు ఉందనుకోండి, మనం ఒక్క బెడ్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఆ లెంత్ ను బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఒక బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో 1.5 మీటర్ నుంచి 1 మీటర్ వరకు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదైనా మళ్ళీ వేరే కలుపు మొక్కలు తీయడం కానీ ఎక్కువగా ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనం ఒక బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకుంటాం. మళ్ళీ మొక్కకి మొక్కకి ఎంత ఉండాలి అంటే అది మనకి మనం తీసుకునే మొక్కని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ టమోటా తీసుకున్నామండి మనం, సో దానికి 60 నుంచి 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు అలా మొక్కను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది.
0: మీరు చెప్పినట్లు సిల్వర్ బ్లాక్ మల్చింగ్, అదే విధంగా అంటే సిల్వర్ బ్లాక్ ఈ రెండు విధాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? సిల్వర్ కలర్ అంటే మల్చింగ్ చేయటం మూలన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదే విధంగా బ్లాక్ మల్చింగ్ చేయటం మూలన రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
1: ఓకే, ఇప్పుడు సిల్వర్ బ్లాక్ మల్చ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందండి. మనకి పైన కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వస్తుంది, కింద కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే కవర్ చేసినప్పుడు కింద సాయిల్ తో కాంటాక్ట్ ఉండేది బ్లాక్ కలర్ ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది. సో పైన నుంచి మనకి ఏదైనా వేడి ఎక్కువగా ఉండి మనకి ఆల్మోస్ట్ పాలీ హౌస్ అంటే కవరింగే ఉంటుంది. సో ఇంకేమన్నా కవరింగ్ అలా ఉన్నప్పుడు రిఫ్లెక్టెంట్ గా యూజ్ అవుతుంది అన్నమాట. సో బ్లాక్ కలర్ ఏంటంటే లోపల మనకి సాయిల్ ఒక టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా వేడైనప్పుడు ఆ వేడికి ఆ కలుపు అనేది రాకుండా మనకి నీరు శాతం అలానే మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
0: ప్రధానంగా ఈ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాగే పాలీ హౌస్ లో కూడా మల్చింగ్ చేసే అవకాశం ఉందా?
1: చాలా అండి, మనము బయట దానికన్నా పాలీ హౌస్ లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ఇది. సో ఈ మల్చింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో అగైన్ 2 రకాలు ఉంటాయి మనకి. సో ఆర్గానిక్ మల్చులు ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో ఆర్గానిక్ మల్చులు అంటే సేంద్రియ మల్చెస్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్ గా ఇప్పుడు వరి గడ్డి ఉంటుందండి, మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి అలానే పడేస్తూ ఉంటాం. ఆ ఎండుగడ్డిని తీసుకొని మనకి మొక్కకి మొక్కకి మధ్య కానీ బెడ్ల మధ్యలో కానీ వేయడం వల్ల నీరు అనేది ఆవిరైపోకుండా కలుపు అనేది రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనం పాలిథిన్ మల్చ్ అనేది యూజ్ చేస్తాం.
0: మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే ఈ మల్చింగ్ అనే విధానం అన్ని పంటలకు అంటే సరిపోకపోవచ్చు, కొన్ని పంటలకు ఇది సరైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఏ ఏ పంటలకు మల్చింగ్

0: ఎక్కువగా ఉపయోగపడుతుంది?
1: మనం ఎక్కువగా మల్చింగ్ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు అండి. ఎక్కువగా మనకి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటలకు, ముఖ్యంగా ఈ కూరగాయలకు కానీ పూల మొక్కలకు కానీ, వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం మల్చింగ్ అనేది.
0: పాలీ హౌజ్ లో ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు, కూరగాయలను పండిస్తున్నప్పుడు చక్కటి ప్రయోజనాలు, దిగుబడులు మామూలు కంటే కూడా ఒక 10% లేదా 20% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాలీ హౌజ్ డ్రిప్ పద్ధతిలో మనము నీరు అందించటము, మల్చింగ్, ఇలా ఈ మూడు పద్ధతులను ఉపయోగిస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
1: ఈ మూడు పద్ధతులు, ఫస్ట్ వచ్చేసి పాలీ హౌస్ సాగు, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యము, మరియు ఫర్టిగేషన్ మరియు మల్చింగ్, ఈ మూడు కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుందండి. సో బయట మనకి మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసిందంటే కలుపు. కలుపు నివారించుకోవడం వల్ల ఏంటంటే మనకి లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నీరు, వాటర్ సేవింగ్, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం వల్ల ఏంటంటే మనం నీటిని సేవ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్లీ ద ఫర్టిగేషన్ అంటే ది న్యూట్రియన్స్. సో మనం దాంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఉంటాయి. మేజర్గా ఇప్పుడు మనం బిందు సేద్యం ద్వారా ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఎన్పీకే, అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్లో ఆధునికకి రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి రైతుకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా దిగుబడి కంటే మనం నాణ్యత బాగా వస్తుందని చెప్పుకోవచ్చండి. సో ఆబ్వియస్ గా మనకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఎక్కువగా ప్రైస్ అనేది వస్తుంది మనకి.
0: మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పంటల్ని పండించడం, అదేవిధంగా చక్కటి ప్రయోజనాలు పొందటం, వీటితో పాటు పాలీ హౌజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటుంది? పాలీ హౌజ్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక నిర్మాణంతో ఒక లిమిట్ లో పెట్టడం, ఒక పరిధిలో ఉంచి జాగ్రత్తగా మనము పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తామో మొక్కల్ని కూడా అంత జాగ్రత్తగా కేర్ గా చూసి పెంచి దిగుబడులు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి విస్తీర్ణం కానివ్వండి, అదేవిధంగా ఈ నేల ఇప్పుడు నల్లరేగడి నేలలో కొంచెం నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది, ఎర్రరేగడి నేలలో త్వరగా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఇసుక నేలలు కూడా మనం చూస్తాము, కొన్ని చోట్ల బెట్ట నేలలు అంటే అట్లా తడిని పోనీయకుండా ఉంచేటటువంటి కొన్ని నేలలు, కొన్ని చోట్ల అసలు తడే ఉంచుకునే నేలలు, ఇలా రకరకాల నేలల్లో మరి ఈ పాలీ హౌజ్ వ్యవసాయం కానివ్వండి, వీటికి సంబంధించిన విస్తీర్ణం కానివ్వండి, ఆ ఎంపిక, ఆ పాలీ హౌజ్ ఇక్కడ నిర్మించాలి అనే ఎంపిక ఏదైతే ఉంటుందో ఆ ఎంపిక ఎలా చేస్తే బాగుంటుందంటారు?
1: ముఖ్యంగా మనం పాలీ హౌజ్ ఎంపిక అనేది, ఒకటి వాతావరణం చూడాలి, అక్కడ ఉష్ణోగ్రతను ఎలా ఉన్నాయి, సో అక్కడ పాలీ హౌస్ పెట్టడం వల్ల మనకి అక్కడ నిలకడగా ఉంటాయా లేదా అనేది చూడాలి. అండ్ మీరు చెప్పినట్టు వివిధ రకాల నేలలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి రెడ్ సాయిల్స్ అంటే ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనమాట. సో అది ఉండడం వల్ల మనకి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, తర్వాత కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తాము అంటున్నాం కదా, ఆ క్రాప్స్ కి మనకి ఎక్కువగా సూటబుల్ గా ఉంటాయండి. సో ఎంత స్పేస్ లో అనేది, మనకి పాలీ హౌజ్ అనేది 400 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ఉంటుందండి. సో మనకు అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనిలో మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి పాలీ హౌస్ లో కానీ మల్చింగ్ కానీ. సో వాళ్ళు ఏంటంటే మనకి 1000 చదరపు మీటర్ల నుంచి 4000 చదరపు మీటర్ల వరకు మనకి సబ్సిడీ అనేది ఇస్తారనమాట.
0: సబ్సిడీ పొందాలనుకునే రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు 4000 చదరపు అడుగుల వరకు కూడా పాలీ హౌజ్ నిర్మించుకోవచ్చు అంటున్నారు. అంటే మినిమం ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా మాక్సిమం ఎంతవరకు వస్తుంది? రకరకాల రైతుల అంటే పంటలు కూడా ఉంటాయి, పంటని బట్టి ఏమైనా సబ్సిడీలో మార్పు ఉంటుందా, లేదా పంట అంటే వ్యవధిని బట్టి కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? మీరు ఎవరైతే ఆ సబ్సిడీ పొందాలనుకుంటారో, ఏ పంట సాగు చేయాలనుకుని ఆ పంటని తెలియచేసి సబ్సిడీ తీసుకోవాలా, లేకపోతే మామూలుగానే పాలీ హౌజ్ మల్చింగ్ కి సంబంధించినటువంటి సబ్సిడీ వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అందుతుందా?
1: ఒకటి మీరు అడిగినట్టు పంటను బట్టి కూడా మనము సబ్సిడీ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ వల్ల ఏంటంటే ఆర్థికంగా అసిస్టెన్స్ ఇస్తున్నారు.
0: ఈ పంటల వలన వచ్చే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది?
1: సో ముఖ్యంగా మనము ఈ పాలీ హౌస్ చూసుకుంటే పంటల ద్వారా వస్తుంది సబ్సిడీ, మరియు మనం వేసుకునే ఏ క్రాప్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకి నేను చెప్పినట్టు ఇందాక MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అంటే సహజంగా ఉండే పాలీ హౌస్, అంటే కంప్లీట్ గా ప్రొటెక్టెడ్ అనేది ఉండదు అనమాట. మనకు బయటకి వచ్చే గాలి ఉంటుంది, దాంట్లో ఆధునికంగా మనం మెయింటైన్ చేసే టెంపరేచర్స్ అవన్నీ ఉంటాయండి. దానికి ఏంటంటే వీళ్ళు మనకి 1000 రూపాయలు స్క్వేర్ మీటర్ కి అంటే చదరపు మీటర్ కి 1000 రూపాయల నుంచి ఇస్తున్నారు అనమాట. అలా మనము 4000 స్క్వేర్ మీటర్స్ వరకు, ఒక 50 లక్షలు పర్ హెక్టార్ వరకు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు అనమాట.
0: మీరు చెప్పినట్టు

0: వంటి ఇవన్నీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మల్చింగ్ కానివ్వండి, పాలిహౌస్ కానివ్వండి, వీటిలో పంటలకు సంబంధించి చక్కటి దిగుబడి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని కూరగాయల మొక్కలు సైజు చిన్నగా ఉంటుంది, పండ్ల మొక్కల సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత అదేవిధంగా తేమ, ఆ ఉష్ణోగ్రతతో పాటు కలిగేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేటటువంటి ఈ లాభం, వీటన్నిటినీ సరిచూసుకొని ఈ పండ్ల మొక్కల్ని మల్చింగ్ అంటే పాలిహౌజుల్లో మల్చింగ్ పద్ధతి ద్వారా పండించాలనుకునే వాళ్ళు, అంటే సాగు చేయాలనుకునే వాళ్ళు, వాటికి మన సైజ్ ఏమైనా, మనము కొన్ని కొన్ని మొక్కలు ఈ సైజులో వస్తాయి, కొన్ని మొక్కలు ఎక్కువ సైజులో వస్తాయి, వాటికి సంబంధించి ఏ ఏ పంటల్ని అంటే మిక్స్ చేసి ఒకేసారి సాగు చేయొచ్చు. అదేవిధంగా అంతర పంటగా చేసుకునేటప్పుడు అంటే మనకి ప్రధానమైన పంటతో నష్టం కలగకుండా, ఈ అంతర పంట ద్వారా ప్రధాన పంటకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: ఓకే అండి, మీరు అడిగిన ప్రకారం ఏంటంటే మనకు పాలిహౌస్ సాగు అనేది ముఖ్యంగా కూరగాయలకి, ఫ్లవర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. పండ్ల మొక్కలకి ఎందుకు ఎక్కువగా యూజ్ చేయమంటే, మనకి వాటిని పెరీనియల్ క్రాప్స్ అంటాం, దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఇయర్స్ వరకు అలానే ఉంటాయి పండ్ల మొక్కలు, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా. సో మనకి డీ రూట్ సిస్టమ్ అవన్నీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా పాలిహౌస్ కల్టివేషన్ అనేది ప్రిఫర్ చేయం. పండ్ల మొక్కల్లో ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ అనేది పాలిహౌస్ సాగులో కల్టివేట్ చేయొచ్చు. సో మీరు అంతర పంట లేకపోతే ఏదన్నా రెండు పంటలు కలిపి చేసుకోవచ్చా పాలిహౌస్లో అంటే, అది వచ్చేసి మనము ఒక లైన్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు లేకపోతే పూల మొక్కలు అలా వేసుకోవచ్చు. ఒక లైన్లో మనకి టొమాటో వేసుకుంటే ఇంకొక లైన్లో మనం క్యాబేజ్, ఇంకొక లైన్లో ఏదైనా పూల మొక్కలు, అలా మనము డిఫరెంట్ క్రాప్స్తో చేసుకోవచ్చు.
0: ఇలా అన్ని రకాల క్రాప్స్ని మనం ఒక చోట సాగు చేస్తున్నప్పుడు ఎంతెంత దూరం వాటి మధ్యన ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు అంటే కొన్ని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువగా నీడని చేసే అవకాశం ఉంది, కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ నీడని చేసే అవకాశం ఉంది, మరి కొన్ని పూల మొక్కలు కూడా ఎక్కువగా నీడ చేసే అవకాశం ఉంది. ఇలా వాటి యొక్క దూరం ఎంత ఉంటే బాగుంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో? ఒకవేళ అంతర పంటలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ పంటలో, ప్రధాన పంటలో ఎటువంటి పంటను అంతర పంటగా చేసుకోవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేయరా మేడం?
1: ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మొక్కకి మొక్కకి, అది కూరగాయల్లో కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి, మనం 40 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఇస్తున్నాం. అదే బెడ్కి బెడ్కి మధ్య అంటే మనం 1 మీటర్ వరకు ఇస్తామండి. సో మొక్కకి మొక్కకి మధ్య ఎక్కువగా షేడ్ ఇచ్చేది, నీడ కలిగే మొక్కలు ఏది కల్టివేట్ చేసుకోవచ్చు మనం అంటే పసుపు, పసుపు ఇంకా అల్లం అలాంటివి కూడా మనకి ఎక్కువగా వాటికి నీడ అనేది కావాలి. సో అలాంటివి కూడా మనం పాలిహౌస్లో అనేది కల్టివేట్ చేసుకుంటే ఎక్కువగా దిగుబడి చేసుకోవచ్చు.
0: కొన్ని రకాల కూరగాయల మొక్కలు వాటితో పాటు ప్రధాన వ్యవసాయం, చాలామంది అంటే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఈ మొక్కలలో ఉండేటటువంటి దూరాన్ని పాటిస్తూ అంతర పంటల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి మరి ఆ తక్కువ విస్తీర్ణంలో వారికి కావాల్సినంత ఆదాయం లాభం చేకూర్చే అవకాశం ఉందా, లేదా వారికి నష్టం ఏమైనా చేకూరుతుందా?
1: లేదండి, అంతర పంట ఇంటర్ క్రాపింగ్ అనేది ముఖ్యంగా మనం ఎందుకు పాటిస్తాము అంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి చేస్తాం అన్నమాట. సో దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ లాభాలే ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది ఏముండదు మనకి. సో ఇదేంటంటే ముఖ్యంగా మనం పాలిహౌస్ అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే బయట వచ్చే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వివిధ రకాలమైన పంటలు దీంట్లో పండించుకోవచ్చు. వివిధ రకాల పంటలు అంటే ఏదైనా పంట పండించుకోవచ్చు, ఇప్పుడు పసుపు కానీ జింజర్ కానీ కూరగాయలు అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, అది 9 నెలల నుంచి పడుతుంది. సో ఈ లోపల మనకి ఇంకో మొక్క దిగుబడికి రావాలి అంటే ఈ లోపల మనం 3-4 నెలల్లో వచ్చే కూరగాయలు అలాంటి వాటిని వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి నాణ్యత వస్తుంది, రైతుకి ఎక్కువగా ఆదాయం వస్తుంది.
0: మేడం మీరు చెప్పినట్లు చాలా వరకు అన్ని రకాల పంటల్ని పాలిహౌస్ ద్వారా సాగు చేయటం మూలాన రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. పాలిహౌస్ సబ్సిడీ వచ్చేసి ఒక రైతు అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటారు, ఇందులో ఎంతవరకు సబ్సిడీ అనేది విస్తీర్ణాన్ని బట్టి పొందొచ్చు వాళ్ళు? అంటే కొంతమంది మొత్తం ఎకరమంతా కూడా పాలిహౌస్ చేసుకుంటాం, అరెకరమంతా కూడా పాలిహౌస్ చేసుకుంటాం అంటే ఎక్కువ ఆదాయం కనబడుతుంది కాబట్టి, ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి?
1: అంటే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంటేనే మనకి సబ్సిడీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్చింగ్ చూసుకున్నప్పుడు మనకి 2 హెక్టార్లకు మాత్రమే ఈ మల్చింగ్ అనేది గరిష్టంగా వస్తుంది. అలానే మనకు పాలీ హౌస్కి చూసుకుంటే 1000 నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు మాత్రమే మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే గరిష్టంగా మనకి 50 లక్షల వరకు హెక్టార్

0: వాళ్ళకి లభిస్తుంది.
1: అంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా
0: అన్నిటికీ మనకు సబ్సిడీ అనేది అందుబాటులో ఉండదు. గరిష్టంగా ఎంత ఉంటే ఇంత మనం వస్తుంది,
1: అంటే ఎంతవరకు అయితే మాక్సిమం ఇవ్వగలిగితే అంతవరకే ఇస్తారు, అంతకు మించి ఎక్కువ ఇవ్వటానికి లేదు. చివరిగా రైతు సోదరులకు ఈ పాలీ హౌస్ కానివ్వండి, మల్చింగ్ పద్ధతి కానివ్వండి పాటించి సాగు చేసే వారికి మీరిచ్చే సలహాలు సూచనలు.
0: ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆధునిక సాంకేతికతలను కేవలం సబ్సిడీ కోసమే కాకుండా శాస్త్రీయంగా మరియు లాభదాయకంగా ఉపయోగించుకుంటే మనం ఈ పాలీ హౌస్, దాంతోపాటు బిందు సేద్యము, ఫర్టికేషన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందండి. సో పంటకు ముందుగా నిర్ణయించి మనం మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత పాలీ హౌస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు రైతులకు ఎక్కువగా ఆదాయం ఉంటుంది.
1: ఎక్కువ ఆదాయం పొందడం కోసం రైతులు వాతావరణము, ఉష్ణోగ్రత పరిస్థితులు, మార్కెట్, అదే విధంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో, వారి యొక్క భూమి ఏ రకంగా ఉంది, దాంట్లో ఎంతవరకు దిగుబడి వస్తుంది అనేది కూడా అన్ని బేరీజ్ వేసుకోవాలి. పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు పాలీ హౌస్ లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనోజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ వీరన్న భూక్య.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా ప్రేమికుడు ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ మరియు సురేష్ పీటర్స్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. ఆరెంజ్ ఏ చిత్రం కోసం? షాహిల్ హాదా మరియు చిన్మయ్ పాడిన పాట వింటారు. సంగీతం హారిస్ జయరాజ్.

చిత్రమంది గాయకులు చివరిగా వినండి మన్మధుడు ఈ చిత్రం కోసం వేణు మరియు సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 291 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 14 కేటగిరీల్లో 291 పోస్టులకు గాను స్పెషలిస్ట్ క్యాడర్లు మరియు జర్నలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి విద్యార్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హతలను కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 48,480 రూపాయల నుంచి 105,280 రూపాయల బేసిక్తో పాటు అలవెన్స్లు లభిస్తాయి. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ పంపించటకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2026. మరిన్ని సమాచారం కోసం వెబ్సైట్ ఐడి www.iob.bank.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్ విందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ మరియు క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 1100. వీటిలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు 100 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లను 4 సెప్టెంబర్ 2026 నుంచి అప్లై చేసుకోవచ్చును. విద్యార్థులు డిగ్రీ లేదా సిఏతో పాటు సంబంధిత కోర్సు సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ బట్టి వయసులో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 48,480 రూపాయల నుంచి 93,960 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.bankofbaroda.bank.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారని మనవి. మరో నోటిఫికేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1748 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను అప్లై చేసుకోవచ్చును. ఆన్లైన్ అప్లికేషన్లకు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 2, 2026 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకోబడుతుంది. విద్యార్థులు డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ వీటితో పాటు కొన్ని పోస్టులకు ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 సంవత్సరాలు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లను 22 సెప్టెంబర్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. పూర్తి సమాచారం కొరకు అభ్యర్థులు వెబ్సైట్ ఐడి డబ్ల్యూడబ్ల్యూ

డాట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఐఎన్ స్లాష్ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకుంటారని మనవి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. కొండవీటి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు, సంగీతం ఇళయరాజా.

నుండి ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు. ముందుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సెప్టెంబర్ 4, 2026 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F17 ర్యాకెట్ ద్వారా EOS-05 అనే అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తెల్లవారుజామున 2:55 జరిగిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన విజయంగా నిలిచింది. ప్రయోగం అనంతరం ఉపగ్రహాన్ని నిర్ణీత సబ్ జియోసిక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ 0S-05 ప్రత్యేకత ఏమిటంటే ఇది జియోసింక్రోనస్ కక్ష నుంచి పనిచేసే భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం. భూమిపై ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ ఉపగ్రహం ద్వారా వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, పర్యావరణ పరిశీలన, వాతావరణ అధ్యయనం మరియు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు అవసరమైనటువంటి విలువైన సమాచారాన్ని పొందవచ్చు. దీంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యం మరింత బలోపేతంగా కనిపిస్తుంది. మరికొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. సంసారం ఒక చదరంగం చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు. మరొక విషయం ఏంటంటే, భారత ప్రభుత్వం సెమికాన్ 2.0 పథకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించడం ఈ వారం అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాంకేతిక పరిణామాల్లో ఒకటిగా చెప్పబడింది. ఈ పథకానికి సుమారు 127,500 కోట్ల వ్యయం కేటాయించినట్లు తాజా సమాచారం వెల్లడిస్తుంది. భారతదేశాన్ని చిప్ తయారీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. సెమికాన్ 2.0 పథకం ద్వారా పరిశోధన, చిప్ డిజైన్ మరియు తయారీ మరియు నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వవచ్చును. యువ ఇంజనీర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసీఈ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ఈ రంగం మరింత ఉపాధి అవకాశాలను అందించనుంది. మరో విషయం, భారత వైమానిక దళంలో మహిళా అధికారికి చారిత్రక ఘనత. ఈ విషయంపై భారత రక్షణ రంగంలో మహిళల పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారం ఒక ముఖ్యమైన చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్ వైస్ మిసైల్ శక్తి శర్మ అయినటువంటి భారత సాయుధ దళాల్లో నాన్ మెడికల్ విభాగానికి చెందినటువంటి మహిళా అధికారులలో ఉన్నత స్థాయికి చేరిన తొలి అధికారిగా గుర్తింపు పొందినట్లు వార్తలు వెల్లడించాయి. ఆమె అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎడ్యుకేషన్గా బాధ్యతలు చేపట్టారు. భారత సైన్యంలో మహిళల భాగస్వామ్యం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుంది. వైమానిక దళం, నౌకాదళం మరియు ఇతర రక్షణ విభాగాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నత పదవుల్లో మహిళలు ప్రాతినిధ్యం పెరగడం యువతలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ పరిణామ లింగ సమానత్వాన్ని మాత్రమే కాకుండా భారత రక్షణ వ్యవస్థలో ప్రతిభకు ఇచ్చే ప్రాధాన్యాన్ని కూడా సూచిస్తుంది. భవిష్యత్తులో మరింతమంది మహిళలు రక్షణ రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇక భారత్ మరియు బెల్జియం మధ్య వాణిజ్య రక్షణ సహకారం గురించి కొన్ని విషయాలు విందాం. భారతదేశం మరియు బెల్జియం మధ్య వాణిజ్యం, రక్షణ మరియు ఆధునిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు తాజాగా చర్చలు జరిగాయి. ఇరు దేశాలు వాణిజ్యం, రక్షణ, స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాలు మరియు సెమీకండక్టర్ రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాల మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన మరియు ఆధునిక పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారం వేగంగా పెరుగుతుంది. భారత్ తన తయారీ మరియు సాంకేతిక రంగాలను విస్తరించేందుకు వివిధ దేశాలతో భాగస్వామ్యాలు అభివృద్ధి చేస్తుంది. ఈ సహకారం ద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధిలో కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలంలో ఇది భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఉపాధి రంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడం భారతదేశ స్వదేశీ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనం. ఇది GSLV ర్యాకెట్ యొక్క 19వ ప్రయాణం కావడం కూడా విశేషం. ఈ విజయంతో భవిష్యత్తులో మరింత అధునాతన ఉపగ్రహ ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వేగంగా సమాచారం అందించడం, వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షించడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు EOS-05 ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో సాధిస్తున్న పురోగతికి ఈ ప్రయోగం మరో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక మరో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇండియన్ స్టాండ్ టైమ్ రూల్స్ 2026కు సంబంధించి చర్యలను

కావడం ఈ వారం మరో ముఖ్యమైన పరిణామం. భారతదేశంలో అధికారిక సమయం ప్రమాణంగా ఐఎస్టీ వినియోగాన్ని మరింత స్పష్టంగా సమర్థవంతంగా అమలు చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. సమయం నిర్వహణ దేశంలోని అనేక కీలక వ్యవస్థలకు అత్యంత ముఖ్యమైన అంశం. బ్యాంకింగ్, రైల్వేలు, విమానయానం, టెలికమ్యూనికేషన్ మరియు డిజిటల్ వ్యవస్థలలో ఖచ్చితమైన మరియు సమన్వయం అవసరం. ఆధునిక సాంకేతిక వ్యవస్థలు ఒకే సమయ ప్రమాణాన్ని అనుసరించడం వల్ల కార్యకలాపాలలో సమర్థత పెరుగుతుంది. భారతదేశానికి చెందిన ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావల్ ఐసీను కూడా సమయ సేవలకు ఉపయోగించే దిశగా ప్రాధాన్యం పెరుగుతుంది. స్వదేశీ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా విదేశీ సమయ ప్రమాణాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇది దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతకు కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఐఎస్టీ రూల్స్ 2026 భారతదేశ సాంకేతిక స్వావలంబనలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు. చివరిగా వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 భారత ఆతిథ్యం. భారతదేశం తొలిసారిగా హుండై వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఈ వారం ప్రకటించారు. ఈ అంతర్జాతీయ పోటీలు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించబడుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో భారత్కు ఇది ఒక ముఖ్యమైన అవకాశం. పారా క్రీడాకారులకు ప్రపంచ స్థాయి వేదికను అందించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. శారీరక వైకల్యాలను అధిగమించి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు ఇటువంటి అంతర్జాతీయ పోటీలు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. భారతదేశంలో పారా క్రీడలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఇటీవల కాలంలో భారత్ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ముఖ్యమైన వేదికగా ఎదుగుతోంది. పెద్ద స్థాయి క్రీడా పోటీల నిర్వహణ ద్వారా క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలను తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీరు ఇంతవరకు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గత వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించిన కొన్ని విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజన కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారి

0: పాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్దం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్దీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
1: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
0: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 2019 జూలై 26 తక్ 36 దేశో 274 భగోడే जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नार्कोटिक्स के अपराधों में लिप्त हो या यहाँ गैंग वॉर चलाते हो, हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया है. पिछले 3 वर्ष में 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी.
0: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.

0: భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్ లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రెయిన్ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్లో అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్. హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
0: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హిజి టింగ్ రెన్ జియాంగ్ యు జంటపై ఫైనల్ పోరులు 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత్ జోడీ చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈ రోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. కొదమసింహం చిత్రం కోసం మనో మరియు చిత్ర బృందం పాడిన పాట వింటారు. సంగీతం రాజ్కోటి.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు రాత్రి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత ఉండి ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. భారతీయుడు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: పాటను కోరిన తర్వాత పాటను వినండి. వాలి ఈ చిత్రం కోసం హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత పాడిన పాట వింటారు. సంగీతం దేవ.
1: October 28, 1886, the Statue of Liberty.
2: May 29, 1917,
3: January 31st, 1919. September 19, 20.

0: ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదా చెప్పుగా?
0: ఏ తెలిసిందని తెలిసానికి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసి చెప్పే మొగాళ్ళు కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పిన రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.